ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 15వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ తేదీ ఆదివారం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 39 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: महिला क्रिकेट में संयुक्त अरब अमीरात के दुबई इंटरनेशनल स्टेडियम में खेले गए 2020 एशिया कप के ग्रुप ए मैच में भारत ने पाकिस्तान को 7 विकेट से हरा दिया। पाकिस्तान ने भारत के सामने जीत के लिए 56 रन का लक्ष्य रखा था। भारत ने 8 ओवर 4 गेंद में 3 विकेट खोकर 57 रन बनाए और आसानी से लक्ष्य हासिल कर लिया। बाएं हाथ के स्पिनर श्री चंडी ने 7 रन देकर 3 विकेट लिए, उन्हें प्लेयर ऑफ द मैच चुना गया। सात्विक साईराज रंकी रेड्डी और चिराग शेट्टी की जोड़ी चाइना मास्टर्स बैडमिंटन टूर्नामेंट के पुरुष डबल्स फाइनल में पहुंच गई है। भारतीय जोड़ी ने सेमीफाइनल मुकाबले में मलेशिया के नूर मोहम्मद अजरीन अयूब और टेन वी क्योंग को हराया। मौसम विभाग ने कल तक पूर्वोत्तर राज्यों, पश्चिम बंगाल में हिमालय के तराई वाले क्षेत्रों, सिक्किम, बिहार, उत्तर प्रदेश, उत्तराखंड, पंजाब, चंडीगढ़, हरियाणा, पूर्वी राजस्थान, दिल्ली और मध्य प्रदेश में तेज वर्षा का अनुमान व्यक्त किया है। जम्मू कश्मीर, लद्दाख, राजस्थान, पश्चिम बंगाल, आंतरिक कर्नाटक, तमिलनाडु, पुदुचेरी, कराईकाल तथा अंडमान और निकोबार द्वीप समूह में भी कल तक बिजली चमकने और तेज हवाओं के चलने की संभावना व्यक्त की गई है। पूर्वोत्तर राज्यों, छत्तीसगढ़, झारखंड और उत्तराखंड में ऐसी स्थिति बने रहने का अनुमान है। इसके साथ ही यह समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిల్యంల సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు. క్షేత్రదర్శిని వింటున్నారు. మనిషి జీవితంలో ఎన్నో సందర్భాలుంటాయి. సంతోషం వచ్చినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెబుతాం, కష్టం వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయిస్తాం, మనసులో బాధ ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేని మాటలను కూడా దేవుడి ముందు చెప్పుకుంటాం. ఆ దేవుడితో మంచి మాట్లాడే మార్గమే ప్రార్థన. చర్చిలో ప్రార్థన అంటే కేవలం కొన్ని మాటలను పలకడం మాత్రమే కాదు, అది దేవునితో మనసును కలిపే ఆధ్యాత్మిక సంభాషణ. ప్రార్థన మనకు కేవలం దేవుడిని అడగడం మాత్రమే నేర్పదు, అది మనకు వినయాన్ని నేర్పుతుంది, కృతజ్ఞతను నేర్పుతుంది, క్షమించడం నేర్పుతుంది, ఆశను కోల్పోకుండా ఉండే శక్తిని ఇస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ప్రత్యేకమైన స్థలం గురించి. అది కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన భవనం మాత్రమే కాదు, అది ఆశకు, శాంతికి, ప్రేమకు నిలయం. అవును, మనం మాట్లాడుకోబోయేది ఏ చర్చి గురించో ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జిక్కి ఆలపించిన గీతం విన్నారు. గీత రచన పురుషోత్తం చౌదరి. ఈరోజు మనం పుదుచ్చేరిలోని ఒక ప్రత్యేకమైన చారిత్రాత్మకమైన ప్రార్థనాలయం గురించి మాట్లాడుకుందాం. అదే సిఎస్ఐ సెయింట్ జాన్స్ చర్చ్. పుదుచ్చేరి యొక్క ప్రశాంతమైనటువంటి వైట్ టౌన్లోని విక్టోరియా సైమోనెల్ వీధిలో ఉన్నటువంటి ఈ చర్చ్ చాలా పురాతనమైనది. పుదుచ్చేరి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి బీచ్లు, ఫ్రెంచ్ కాలనీ, అరవింద్ ఆశ్రమం. అలాగే ఇక్కడ కనిపించే పురాతన చర్చిలు కూడా ఈ నగర చరిత్రకు అద్దం పడతాయి. అలాంటి చారిత్రక ప్రార్థన మందిరాలలో ఒకటి ఈ సిఎస్ఐ సెయింట్ జాన్స్ చర్చ్. ఈ చర్చ్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ పాట విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సునాద ఆలపించిన గీతం విన్నారు. రచన పురుషోత్తం చౌదరి, సంగీతం వికే హెన్రీ. క్షేత్రదర్శిని వింటున్నారు. ఒక నగర చరిత్రను తెలుసుకోవాలంటే అక్కడి భవనాలను చూడటం కూడా ఒక మంచి మార్గం. ఎందుకంటే కొన్ని భవనాలు కేవలం ఇటుకలు, సున్నంతో నిర్మించబడినవి కావు. అవి కాలాన్ని చూసినటువంటి సాక్ష్యాలు. సెయింట్ జాన్స్ చర్చ్ గురించి తెలుసుకుంటున్నాం కదా, సెయింట్స్ జాన్స్ కూడా చర్చ్ కూడా అలాంటి చారిత్రక నిర్మాణమే. ఈ చర్చిని పుదుచ్చేరిలోని పాత ఆంగ్లికన్ ప్రొటెస్టెంట్ సాంప్రదాయానికి చెందినటువంటి చారిత్రక చర్చిగా పేర్కొంటారు. 18వ శతాబ్దానికి చెందినటువంటి ఈ చర్చ్ పుదుచ్చేరి నగరంలోని యూరోపియన్ వలస పాలన కాలం నాటి మత సామాజిక చరిత్రలో అనుసంధానమై ఉంది. ఆ కాలంలో పుదుచ్చేరి కేవలం ఒక వాణిజ్య కేంద్రం మాత్రమే కాదు, యూరప్ నుంచి వచ్చినటువంటి వివిధ సమూహాలు, వ్యాపారులు, అధికారులు, మిషనరీలు ఇక్కడ తమ ముద్ర వేశారు. అందుకే పుదుచ్చేరి వీధుల్లో నడుస్తుంటే ఒకవైపు ఫ్రెంచ్ వాస్తుశిల్పం, మరోవైపు భారతీయ సంస్కృతి, ఇంకొక వైపు క్రైస్తవ ప్రార్థన సంప్రదాయం, ఇవన్నీ కలిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. సెయింట్స్ జాన్స్ చర్చ్ నిర్మాణ శైలి గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆర్ జైపాల్ పాడిన పాట విన్నారు. రచన పురుషోత్తం చౌదరి, సంగీతం వికే హెన్రీ. సెయింట్ జాన్ చర్చ్ గురించి తెలుసుకుంటున్నాం కదా, ఆ వెలుపలి నిర్మాణం చాలా ఆర్భాటంగా కాకుండా ప్రశాంతమైన మరియు గంభీరమైన రూపాన్ని కలిగి ఉంటుంది. ఆ చర్చిలోని నిర్మాణంలో కనిపించే ఆర్చ్లు, ఎత్తైన స్తంభాలు పాతకాలపు నిర్మాణ శైలి, ఆ కాలపు వాస్తుశిల్పాన్ని గుర్తు

చేస్తాయి. చర్చి లోపలికి అడుగు పెడితే బయట నగర సందడి క్రమంగా దూరమైపోయి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం మనసుని ఆహ్వహిస్తుంది. ప్రార్థన మందిరం యొక్క అసలైన ప్రత్యేకత ఇదే కదా. మనసులోని ఆందోళనను కాసేపు పక్కన పెట్టి మనతో మనం మాట్లాడుకునేటువంటి స్థలం ఈ సెయింట్ జాన్స్ చర్చ్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దేవకుమారి జయదేవ్ పాడిన పాట విన్నారు. రచన పురుషోత్తం చౌదరి, సంగీతం వికే హెన్రీ. క్షేత్రదర్శిని వింటున్నారు. సెయింట్స్ జాన్స్ చర్చి గురించి తెలుసుకుంటున్నాం కదా. పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఈ చర్చి యొక్క అసలు ఉద్దేశం ప్రార్థన, ఆరాధన మరియు సామాజిక ఆధ్యాత్మిక సేవ అందించడమే దీని యొక్క ప్రాధాన్యత. నేటికి ప్రార్థన స్థలంగా కొనసాగుతుంది. చర్చిలోని ప్రశాంతమైనటువంటి వాతావరణం సందర్శకులకు కొంతసేపు నగరంలోనికి సందడికి దూరంగా ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవించే అవకాశాన్ని ఇస్తుంది. ఇక్కడ సుమారుగా 300 మంది ప్రార్థన చేసుకోవాలనే సామర్థ్యం కలిగి ఉంది. ఇంకా తెలుసుకుందాం ఈ చర్చి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

స్వర్ణలత ఆలపించిన గీతం విన్నారు. గీత రచన పురుషోత్తం చౌదరి, సంగీతం వికే హెన్రీ. క్షేత్రదర్శిని వింటున్నారు. వైట్ టౌన్లో ఒక చారిత్రక గుర్తు ఈ సెయింట్స్ జాన్ చర్చ్. ఈ చర్చి ఉన్న ప్రాంతం కూడా పుదుచ్చేరి చరిత్రలో ఎంతో ప్రత్యేకమైనది. వైట్ టౌన్ అని పిలిచే ఈ ప్రాంతంలో ఫ్రెంచ్ కాలనీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వీధుల నిర్మాణం, పాత భవనాలు, రంగులు, తలుపులు, కిటికీలు అన్నింటిలోనూ

ఒక పాతకాలపు యూరోపియన్ శైలి కనిపిస్తుంది. అలాంటి వాతావరణంలో సెయింట్ జాన్స్ చర్చ్ ఉండటం వలన చర్చిని సందర్శించడం అంటే కేవలం ఒక మతపరమైన ప్రదేశాన్ని చూడటం కాదు, పుదుచ్చేరి చరిత్రలోని ఒక అధ్యాయాన్ని ప్రత్యక్షంగా చూడటం లాంటిది. ఇంకా తెలుసుకుందాం ఈ చర్చ్ గురించి, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

క్షేత్ర దర్శిని వింటున్నారు. సెయింట్ జాన్స్ చర్చ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇలాంటి చారిత్రక ప్రార్థన మందిరాల ప్రత్యేకత ఏమిటంటే చరిత్ర, కళ, వాస్తుశిల్పం, సంస్కృతి, విశ్వాసం ఇవన్నిటిని కలిపి చూపించే వారసత్వ ప్రదేశాలు. అందుకే పుదుచ్చేరికి వెళ్ళే పర్యాటకులు చరిత్రను ఇష్టపడేవారు, ఫోటోగ్రఫీని ఇష్టపడేవారు ఇలాంటి పాత నిర్మలను తప్పకుండా చూడాలని కోరుకుంటారు. పుదుచ్చేరి అందం కేవలం సముద్రపు అలలో లేదు, దాని అందం పాత వీధుల్లో ఉంది, పాత భవనాల్లో ఉంది, ప్రార్థన మందిరాల గంటల శబ్దంలో ఉంది. సిఎస్ఐ సెయింట్ జాన్స్ చర్చ్ కూడా అలాంటి నిశ్శబ్ద చారిత్రక సాక్ష్యం. మీరు ఎప్పుడైనా పుదుచ్చేరి వైట్ టౌన్లోని అడుగు పెడితే అక్కడ ఫ్రెంచ్ వీధులను ఆస్వాదిస్తూ ఒకసారి విక్టోరియా సైమోనియల్ స్ట్రీట్ వైపు వెళ్ళండి. అక్కడ కనిపించే ఈ చారిత్రక చర్చిని చూస్తూ ఈ గోడలు ఎన్ని తరాల కథలను చూసి ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఇదండి ఈనాటి క్షేత్రదర్శిని. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 25 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: శ్రోతలకు ఒక గమనిక, సోమవారం రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జెట్ చేసి 2324 4834 2324 4836. ఇంకొక నెంబరు 2970 4324, మరొక నెంబరు 2970 4735. ఫోన్ నెంబర్స్ మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ యాడ్ చేసి 2324 2448 34, 2324 836, 2979704324, 2970 4735. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువత మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు నడిపించకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం 7.8% త్రైమాసిక వృద్ధిని నమోదు చేయడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, జమ్మూకాశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పునరుద్ధరించబడిందని మోదీ అన్నారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నేతే హువే దేఖ్ రహీ. అభీ హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఎకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఔర్ ఇసీ బీచ్ జపనీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని అన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్ట్రపతి అస్సోంలోని గౌహటీలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిలాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి ఉపరాష్ట్రపతి ఇంఫాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను సందర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ

ఎంపి డాక్టర్ దినేష్ శర్మను అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్టపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులకు అక్టోబర్ 2017 నుండి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందిస్తున్న అడ్మిరల్ రిటైర్డ్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ మంత్రులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు, నిపుణులు, కార్మికులతో ముఖాముఖి సమావేశమవుతారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ సమావేశాలు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. యుఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షులు పుతిన్ కీవ్పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయగా ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ కూడా రేపటి వరకు మాస్కోపై దాడులు చేయబోమని ప్రకటించారు. రష్యాతో చర్చలు ముగించుకున్న యుఎస్ ప్రతినిధి బృందం శాంతి ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా ఉక్రెయిన్లో పర్యటించనుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2013 నాటి జీరం లోయ మావోయిస్టు దాడి కేసులో నిందితులైన 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 11 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించారు. కోర్టు 2 మహిళలతో సహా 10 మంది నిందితులను 29 మంది హత్యకు, 15 మంది హత్యాయత్నానికి పాల్పడినట్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించే శిక్షాకాలన్నీ 16వ తేదీన వెల్లడిస్తుందని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2013లో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు జీరం లోయలో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. భారత యంగ్ స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమారావత్, చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్కు భారత కెప్టెన్గా 150వ T20 ఇంటర్నేషనల్ కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా ఆమె చరిత్ర సృష్టించారు. T20 ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన 8 మ్యాచ్ల్లో భారత్కు ఇది 7వ విజయం. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈరోజు జమ్మూకాశ్మీర్ ల

0: లద్దాఖ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ఐఎండి కోరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర ముంబైలోని తాండివలిలో 2వ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర ముంబై వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సంస్థలు, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నెల్లిమలో సమయం 7:15. ఆరోగ్య జీవనం, ఆహారం, ఆరోగ్యం. న్యూట్రిషనిస్ట్ మేకల అవని గారితో పరిచయం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆహారం ఆరోగ్యం ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మేకల అవని గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారితో ముచ్చటించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అవని గారు నమస్కారం అండి.
1: నమస్తే సార్.
0: ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అంటే 12 ఏళ్లలోపు ఉండే పిల్లలకి, ఇన్ఫాంట్స్ అంటే చంటి పిల్లలకి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అలాగే యువకులు వయసులో ఉన్నప్పుడు రాళ్ళు తిన్నా అరగాలి అంటుంటారు, అలాంటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, కొంచెం వయసు మళ్ళిన తర్వాత అంటే 40s 50s వచ్చిన తర్వాత, 60s 70s తర్వాత, అలాగే జీరియాట్రిక్ కేర్ అంటే వయోవృద్ధుల పట్ల ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒకసారి వివరించండి.
1: చిన్నపిల్లలకి ఇన్ఫాంట్స్ నుంచి ఏంటంటే ఈ మధ్య కంపల్సరీ 0 షుగర్ అంటున్నారు. అట్లీస్ట్ 2 ఇయర్స్ వరకు వాళ్ళకి షుగర్ కట్ డౌన్ చేసేస్తే వాళ్ళకి ఏంటంటే మనం ఆహారం పెట్టేది హెల్దీగా ఉండాలి. అంటే మనం ఇంట్లో చేసుకునేది ఏదైతే ఫుడ్ ఉంటుందో వాళ్ళకి పప్పులన్నీ మిక్స్ చేసి దాంట్లో నెయ్యి వేసి అది పెట్టచ్చు అనమాట. అది ఇన్ఫెంట్స్కి కంపల్సరీ పెట్టాలి. 2 ఇయర్స్ వచ్చే వరకు దాని పైన పెట్టినా సరే మంచిది. అది ఇంకొంచెం పెద్దగా అయ్యే వరకు ఎప్పుడైతే వాళ్ళు ఒక 6 7 8 ఇయర్స్ వస్తారో అప్పుడు పాలు పెరుగు కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది ఇవ్వాలి. ఆ వయసులో అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కాల్షియం అనేది ఎక్కువగా కావాలి. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ సమానంగా ఉంటుంది అండ్ దెన్ వాళ్ళు ఒకేలాగా పెరుగుతారు కాబట్టి ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కొంచెం 10 11 ఏళ్ళ వయసు దాటిన తర్వాత అమ్మాయిలకి ఐరన్ అనేది ఎక్కువ అవసరం అనమాట. ఎందుకంటే అప్పుడు పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి, అందుకని బ్లడ్ లాస్ అవుతుంటుంది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్తో పాటు మనం కాల్షియం కూడా ఇస్తాం. ఇక్కడ కొంచెం డిఫరెన్షియేషన్ అనేది వస్తుంది. ఇక్కడ అమ్మాయిలకి కాల్షియం ఎక్కువగా అవసరం అబ్బాయిల కన్నా, సో ఆ రెండు మేనేజ్ చేసుకుంటూ ఇవ్వాలి. ఈ టైంలో అమ్మాయిలకి సున్నుండలు నువ్వులుండలు ఇలాంటివి ఇంట్లో చేసిన ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి ఇవ్వడంతో వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఎక్కువ రావడంతో వాళ్ళు ఇంకా ఈ టైంలో పీరియడ్స్ తట్టుకోవడానికి బలంగా ఉంటారన్నమాట. అండ్ దెన్ ఇంకొంచెం పెద్దగా అయినప్పుడు ఏదైతే

మీరు అన్నారు, రాళ్లు కూడా అరిగించుకునే శక్తి. ఎస్ కరెక్టే. ఆ టైంలో వాళ్ళకి ఆహారం అనేది మంచిగా ఇవ్వాలి, అంటే అట్లీస్ట్ ఒక 2000 నుంచి 2500 క్యాలరీస్ వచ్చే ఫుడ్ వాళ్ళకి పెడితే, అవి వాళ్ళు అరిగించుకుని వాళ్ళు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే అది వాళ్ళకి 40-50 ఏళ్ళు వచ్చినా సరే ఆ ఫుడ్డే వాళ్ళకి బలంగా ఉంచుతుంది. ఎందుకంటే ఒక సామెత ఉంది, 25 ఏళ్ల వరకే తిన్నది మన బాడీకి అబ్జార్బ్ అవుతుంది, దాని తర్వాత తినేదంతా బాడీ మెయింటెనెన్స్కే సరిపోతుంది. అందుకే అమ్మాయిల్ని 25 ఏళ్ల వరకు

0: అన్నది మన బాడీకి అబ్జార్బ్ అవుతుంది. దాని తర్వాత తినేదంతా బాడీ మెయింటెనెన్స్కే సరిపోతుంది. అందుకే అమ్మాయిల్ని 25 ఏళ్ల వరకు అయినా కాల్షియం ఎక్కువగా తీసుకోమంటారు. పోను పోను అది తగ్గిపోతూ ఉంటే వాళ్ళకి కాళ్ళు నొప్పులు అవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి వయోవృద్ధులు కూడా చాలా మంది ఈ మధ్య ఏమనుకుంటున్నారంటే, నాకు ప్రోటీన్ అవసరం లేదు, నేను నైట్ టైం తినకూడదు, రోజులో ఒక పూట తింటే చాలు అనుకుంటారు. కానీ అది సొల్యూషన్ కాదు. వాళ్ళు తిని కొంచెం పని చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసే పనుల్లో కూడా ఆహారం అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు లోపల బాడీ ఫంక్షన్స్ అయితే జరుగుతున్నాయి, అంటే ఊపిరి పీల్చుకోవడము, మాట్లాడుకోవడము, డైజెషన్, రెస్పిరేషన్, మోషన్ పాస్ అవడం, ఇవన్నీ జరగాలన్నా సరే ఆహారం అనేది అవసరం.
1: ఒంటిల్లే వైద్యశాల అని ఈ మాట తరచుగా వింటుంటాము. నిజంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం ఎప్పటికప్పుడు వండుకొని తినే ఆహారం పట్ల జాగ్రత్త వహించినట్లయితే సాధ్యమైనంత వరకు మన ఆరోగ్యము ఇంటి దగ్గరే రక్షింపబడుతుంది. అనుకోని పరిస్థితుల్లో అనారోగ్య పాలైనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా మేరకు ఏ రకమైన ఆహారం తీసుకోవాలి మందులతో పాటు నిర్ణయించుకొని దాని తూచా తప్పకుండా పాటించడం కరెక్ట్ అంటారు. ఇంకొక విషయం అవని గారు, భగవంతుడు ఏ ప్రాంతంలో ఎవరు ఏం తిని బ్రతకాలో అక్కడ అవే వస్తువులు పండించి పెడతాడు అని ఒక భావన. మన దేశం కానీ మన ప్రాంతం కానీ వస్తువులను తెచ్చుకొని ఇక్కడ తినడం వల్ల ఉపయుక్తంగా ఉంటుందా, లేదంటే మన తాత ముత్తాతల నుంచి తిన్న ఫుడ్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: మనము ఇక్కడ తినే ఫుడ్డే మనకి ఎక్కువ వంట పడుతుంది కూడా. ఎందుకంటే మనకి ఇక్కడ దొరికే సీజనల్ ఫుడ్ ఆ సీజన్ ప్రకారం వస్తుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది, అండ్ దెన్ మన బాడీ కూడా జబ్బుల నుంచి కూడా కాపాడుతూ ఉంటుంది. అందుకని మనం బలంగా ఉంటాం. అందుకే సీజనల్ ఫుడ్ కంపల్సరీ అంటారు. సీజనల్ ఫుడ్తో పాటు మనం తీసుకునే ఇక్కడ ఫుడ్ చాలా మంచిది. అంటే ఒకప్పుడు మన తాత ముత్తాతలు పిజ్జా ఏమో తెలీదు, బర్గర్ ఏమో తెలీదు, కానీ వాళ్ళు తీసుకునే అన్నమే వాళ్ళకి చాలా బలంగా ఉండేది, వాళ్ళని కూడా బలంగా ఉంచేది. అప్పుడు వాళ్ళకేమి ఇంత ఒబేసిటీ లేదు, ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా లేవు, ఇన్ని లైఫ్ స్టైల్ ఇష్యూస్ కూడా లేవు. ఈ మధ్య ఒక 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే పిజ్జా, బర్గర్, చాక్లెట్ కేక్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోవడంతో మనకి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. దీని మూలాన మనకి ఏమవుతుందంటే మనం అక్కడ నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఇక్కడ పడట్లేదు. ఇది ఫుడ్ చెడ్డదని కాదు, కానీ ఈ ఫుడ్ మన బాడీ టైప్కి తగ్గింది కాదు. ఇప్పుడు అబ్రాడ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ వెదర్ కండిషన్ని బట్టి ఆ ఫుడ్ అనేది వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అందుకని ఆ బాడీ ప్రకారం వాళ్ళకి తగిన ఫుడ్, మన బాడీ ప్రకారం ఆర్ మన వెదర్ ప్రకారం ఇక్కడ ఏదైతే ఫుడ్ ఉంటుందో ఈ ఫుడ్ మనం తినడం ఇంకా హెల్దీ. ఎందుకంటే మనం తినే ఫుడ్డే కాదు, మనం లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. నైట్ టైం వర్క్ అయిపోయింది, వీకెండ్ పార్టీస్ అయిపోయినాయి, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నిద్ర లేదు, స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఒక 10 నిమిషాలు కూడా నడక అనేది లేదు, ఎక్సర్సైజ్ వర్కౌట్ అయితే దూరం, మనం పక్క పక్కనే ఇద్దరు మనుషులు కూర్చుంటున్నా ఫోన్లు ఎక్కువైపోయినాయి, మాట్లాడుకోవడం తగ్గిపోయింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి మన బాడీని మనమే అనారోగ్యంగా తయారు చేసుకుంటున్నాము. మనం ఇన్స్టెంట్ రైస్ ఆర్ పాలిష్డ్ రైస్ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నాం, అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దాన్ని కాకుండా మనం దాన్ని దంపుడు బియ్యం గాని లేకపోతే బ్రౌన్ రైస్ అని, రెడ్ రైస్ అని ఇట్లా దొరుకుతున్నాయి. ఇవి వాడడంతో ఏంటంటే మన గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ ఉంటుంది. దీంతో పాటు మనం మిగతా ఆహారంలో ఏం తీసుకోవచ్చు అంటే పప్పు ఆర్ మాంసం అనేది కొంచెం ఇంక్లూడ్ చేసుకుని, మిగతాది కూరగాయలు ఎక్కువగా తీసుకుని మనం ఈ మొత్తం ప్లేట్ బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు మన షుగర్ స్పైక్ అనేది అవ్వదు, మనకి ఇమీడియట్ గా అంటే తొందరగా ఆకలి కూడా అయ్యదు, ఒక 3 నుంచి 4 గంటల తర్వాత వేస్తుంది. అప్పుడు మన షుగర్ కూడా స్టేబుల్ గా ఉంటుంది, అండ్ దెన్ మనకు కూడా ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది.
1: మనము డయాబెటీస్ తో పాటు అవని గారు హైపర్ టెన్షన్ అంటే ఈ బీపీ గానీ సమస్యలు చూస్తున్నాము. ఇది కూడా జీవనశైలి మార్పుల వల్ల వచ్చే వ్యాధి అని అంటుంటారు. మరి ఆహారంతో ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు?
0: ఆహారంతో మనం కంప్లీట్ గా బీపీ అన్నా థైరాయిడ్ అన్నా అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలం మీరు చూస్తూ ఉంటే చాలా మందికి 20-22 ఏళ్లకే వచ్చేస్తుంది బీపీ. దీనికి మనకి స్పెసిఫిక్ గా బీపీకి కూడా ఒక డైట్ ఉందన్నమాట, దాన్నే డాష్ డైట్ అంటారు. ఇది బీపీకి స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట, హైపర్ టెన్షన్ ని ప్రివెంట్ చేయడానికి. థైరాయిడ్ వాళ్ళకేమో థైరాయిడ్ స్పెసిఫిక్, పీసీఓఎస్ అంటే రీసెంట్ గా మారింది పీఎంఓఎస్ వాళ్ళకు కూడా డైట్ ఉంటుంది. దీంతో పాటు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని వాళ్ళు ప్రాపర్ గా ఫాలో అవుతే అప్పుడు రిజల్ట్స్ అనేవి కూడా కన్సిస్టెంట్ గా ఉంటాయి. ఒకరోజు 2 రోజులతో రావు, ఇవి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనం ఒకరోజులో బరువు పెరగలేదు, అలా అని ఒకరోజులో కూడా బరువు తగ్గలేం. కొంచెం టైం ఇవ్వాలి దానికి, వెయిట్ లాస్ అనేది అవ్వడానికి, లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడానికి.
1: ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో ఆరోగ్యకరమైన డైట్ ఎలా తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకుంటే అటు తల్లికి గర్భంలో ఉన్న శిశువుకి ఇద్దరికి మేలయ్యే ఆహారం ఎలా తీసుకోవాలి?
0: ప్రెగ్నెన్సీలో ఆహారం

0: ఎంత మంచిగా తీసుకుంటే అంత మంచిది. మీరు తీసుకునే ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ని సగ పైన భాగం కూరగాయలు పండ్లు ఉండేలాగా చూసుకోండి, అది చాలా ముఖ్యం. ఇంకొక సగ భాగంలో పావు భాగం 1/4లో ఎవరైతే నాన్ వెజ్ తింటారో వాళ్ళు చికెన్ ఫిష్ ఎగ్ ఇవన్నీ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ వచ్చేసి పప్పు రాజ్మా చోలే పనీర్ టోఫు ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఇంకొక పావు భాగంలో అన్నం ఇడ్లీ రోటీ ఇవి ఉండేలాగా చూసుకోండి. సగం పైన భాగం పండ్లు కూరగాయలు ఉండేలాగా చూసుకోండి. ఎందుకు అంటే మీకు విటమిన్స్ ఇంకా మినరల్ డెఫిషియన్సీ ఉండకుండా ఉంటుంది. ఈ టైంలో మీకు ఐరన్ సప్లిమెంట్ అని విటమిన్ డి సప్లిమెంట్ అని కాల్షియం సప్లిమెంట్ అన్ని ఇస్తూ ఉంటారు. అవేం లేకుండా మీరు ఇట్లా ఫాలో అయినా సరే మీకు అన్ని నార్మల్ రేంజ్లో ఉంటాయి. వీటితో పాటు ఏంటంటే మీరు ఒక పెద్ద గ్లాస్ పాలు, ఒకవేళ పాలు పడట్లేదు అనుకునే నాజియా వామిటింగ్స్ వస్తుంటే అప్పుడు 2 పెద్ద కప్పులు పెరుగు కూడా తీసుకోవచ్చు. ఇది గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేయడమే కాదు మీ పొట్టను కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది కూడా ఒక డౌట్, ఏ నూనె వాడాలి అని. మీరు ప్రతి నెల నూనె మార్చి మార్చి వాడచ్చు, ఒకటే నూనె అనేం లేదు. ఒక నూనెలో ఉండే గుణాలు ఇంకొక నూనెలో ఉండవు కాబట్టి మార్చి మార్చి వాడమంటాం. కేవలం ఆహారం మాత్రమే కాదు మంచినీళ్ళు కూడా వాళ్ళు మంచిగా తీసుకోవాలి. అట్లీస్ట్ 12 నుంచి 14 గ్లాసులు వాటర్ తీసుకునేలాగా చూడాలి. ఒకవేళ నీళ్ళు వెళ్ళకపోతే జావ మజ్జిగ సగ్గుబియ్యం నీళ్లు గంజి పప్పు నీళ్లు ఇట్లా కూడా వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట.
1: అవని గారు, వయోవృద్ధుల్లో కొంచెం శక్తి తగ్గి మూమెంట్ తగ్గుతుంది, జీర్ణ ప్రక్రియ కూడా కొంచెం మందగిస్తుంది అంటారు, అలాంటి వాళ్ళ పట్ల ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆరోగ్యంగా ఉంచడానికి?
0: వయోవృద్ధులు కూడా కాల్షియం ప్రోటీన్ ఫైబర్ ఇవన్నీ అవసరమే. కాల్షియం ఎందుకంటే వాళ్ళకి బోన్స్ వీక్ అయిపోయి ఉంటాయన్నమాట. ఎస్పెషలీ ఆడవాళ్లలో ఆర్థరైటిస్ చాలా కామన్ ప్రాబ్లం. ఇది ఎందుకు వస్తుందంటే మెనోపాజ్ దాటిన తర్వాత బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. అందుకని కంపల్సరీ వాళ్ళు కాల్షియం తీసుకుంటూ ఉండాలి. సో వాళ్ళకి పాలు పెరుగు కంపల్సరీ. ప్రోటీన్ ఇంటేక్ ఎందుకు కావాలంటే వయోవృద్ధులకి, వాళ్ళకి మజిల్స్ మెయింటెనెన్స్ కావాలి, బాడీ బిల్డింగ్ అని కాదు. అండ్ దెన్ వాళ్ళు చేసే ప్రతి ఎక్సర్సైజ్ అన్నా వాకింగ్ అన్నా లేదంటే వాళ్ళ బాడీలో ఫంక్షన్స్ జరగాలన్నా ప్రోటీన్ అవసరం. అందుకని వాళ్ళు కంపల్సరీ కొంచెం పప్పు రాజ్మా చోలే ఇలాంటివి ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మాంసం తినే వాళ్ళు డైలీ ఒక ఎగ్ తినొచ్చు లేదా చికెన్ ఫిష్ ఇట్లాంటివి. చికెన్ ఫిష్ వాళ్ళు వీక్లీ వన్స్ పెట్టుకున్నా మంచిది, ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ కూడా తగ్గిపోతుంది కాబట్టి. అండ్ దెన్ వీళ్ళకి పీచ్ అవసరం. పీచ్ ఎందుకంటే వయోవృద్ధుల్లో కాన్స్టిపేషన్ చాలా కామన్ ప్రాబ్లం. అందుకని వాళ్ళు కూరగాయలు ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. వయోవృద్ధులకి కేవలం మనము ఆహారమే కాదు వాళ్ళకి మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంటే. అందుకని వాళ్ళతో ప్రేమగా ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళకి నేనున్నాను అనే ఫీలింగ్ అనేది ఉండాలి. చాలా వరకు వయోవృద్ధులు అయినాక కొంతమంది కపుల్స్లో ఒకళ్లే మిగిలి ఉంటారు. అందుకని వాళ్ళకి లోన్లీనెస్ మూలాన డిప్రెషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి వాటి మూలాన మనం ఆహారం సరైనది ఇచ్చినా సరే వాళ్ళకి అది వంటి పట్టదు. అందుకని ఎంత కుదిరితే అంత వాళ్ళకి ప్రేమగా ఉంటూ ఆ టైంకి వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆహారంతో పాటు అనురాగం ఇంకా ఆప్యాయత కూడా వాళ్ళకి కావాల్సి ఉంటుంది. సో ఇవి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండండి.
1: అవని గారు, మన భారతీయ సంస్కృతిలోనే యోగా ప్రాణాయామము ధ్యానము ఇలాంటివన్నీ మన నిత్య జీవితంలో ఒక భాగంగా ఉండేవి, వాటి వల్ల కూడా ఈ ఆహారం సరైన రీతిగా జీర్ణమై ఆరోగ్యదాయకంగా ఉండే అవకాశం ఉందంటారా?
0: ఉంది సార్. ఎస్పెషలీ మెడిటేషన్. మెడిటేషన్ చేస్తే మనకి బాడీయే కాదు మైండ్ కూడా ప్రశాంతతగా ఉంటుంది. అండ్ మనకి స్ట్రెస్ దూరంగా ఉంటుంది. ఈ మధ్య స్ట్రెస్ మూలాన్నే లేనిపోని కొత్త కొత్త జబ్బులు కూడా ఇన్వెంట్ అవుతుంది. దానికి దూరంగా ఉండాలంటే మనం మెడిటేషన్ తప్పకుండా చేయాలి. దీంతోపాటు యోగా సంస్కృతిలో ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో దాంట్లో మనం కేవలం ఎక్సర్సైజ్ మీదనే కాదు మన బ్రీదింగ్ అంటే మన శ్వాస పైన కూడా ఫోకస్ చేస్తాం. సో మన మొత్తం మైండ్ బాడీ సోల్ అనేది కంబైన్ అయ్యేది యోగాలో. ఇమీడియట్ రిజల్ట్స్ రాకపోవచ్చు, కొన్నిసార్లు టైం పట్టచ్చు, కానీ యోగా అనేది లైఫ్ లాంగ్ మనకి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది.
1: ఆహారాన్ని ఏ విధంగా నిత్యకృత్యంగా తీసుకుంటామో శారీరక శ్రమ అయినా వాకింగ్ గాని యోగా గాని నిత్యకృత్యంగా చేయడం మంచిదంటారు.
0: దీంతోపాటు మనం అందరితో మాట్లాడుతూ అందరితో కలివిడిగా ఉంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటేనే మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. అంటే మన తాత ముత్తాతలు ఎట్లా అయితే పొద్దునే లేచి అందరితో మాట్లాడుతూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ వాళ్ళ పనులు ఎక్సర్సైజెస్ చేస్తూ ఒక దూరం నడిచేవాళ్ళు, అలాంటివి చేసుకుంటూ ఉంటే మనం ఎప్పుడూ ఫిట్ అండ్ హెల్దీగా ఉంటాం. లేదు మనం మన ఫోన్తోనే ఉండి

0: మన ఆలోచనలోనే ఉంటే మనమంతా హెల్దీగా ఉండలేము. ఆహారంతో పాటు నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర అనేది కూడా నైట్ టైం నిద్ర కావాలి. మన బాడీలో ఉన్న హార్మోన్స్ కూడా దానికి తగినట్లుగా ఉండాలి. మనం సరైన నిద్ర పోకపోతే మెలటోనిన్ అనే హార్మోన్ కూడా తగ్గిపోయి మనకి ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది ఫోన్ ములాన కూడా ఒకటి వస్తుంది అనమాట. ఆ బ్లూ లైట్ అనేది చాలా ఎక్కువైపోయి మనకి కంటిన్యూస్గా ఇన్స్టా రీల్స్ ఆర్ యూట్యూబ్ రీల్స్ ఇవి చూడడం ఎక్కువ అవడంతో మనకు అది మజిల్ మెమరీలాగా అయిపోతుంది. ఆఖరికి పక్కన ఒక మనిషి కూర్చున్నా సరే మనం పట్టించుకోకుండా ఫోనే చూస్తున్నాం అనమాట. అందుకని మనం ఎంత కుదిరితే అంత దాన్ని నైట్ ఆహారం తర్వాత దూరం పెట్టండి. ఆ బ్లూ లైట్ను కూడా తీసేసేయండి. అప్పుడే ప్రశాంతమైన నిద్ర వస్తుంది, మన బాడీ కూడా మనం చెప్పినట్టు వింటది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అవని గారు. నమస్కారం అండి.
0: నమస్తే.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, ఆహారం, ఆరోగ్యం ఈ అంశం గురించి న్యూట్రిషనిస్ట్ మేకల అవని గారితో పరిచయం రెండవ భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంల సమయం 7:31.

జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మీ వివరాలతో పాటు పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324085 నెంబర్కి సందేశం పంపండి. ముందుగా సాయినగర్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, ఇంకా కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పుట్టపక్క నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహదేవ్, మాసుకుంట నుండి జాషువా, యశ్వంత్, వీరంతా, ఇంకా వెల్లుల నుంచి లక్ష్మారెడ్డి, జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, శ్రీబండి, శివాజీ, వీరంతా అడుగుతున్నటువంటి పాట అందాల రాశి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: శ్రోతలు జనరంజన్ వింటున్నారు. మా కోసం జీవన తీరాలు చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చింటు, ఇంకా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నమంతుల, మరి మీరందరి కోసం జీవన తీరాలు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం చక్రవర్తి

జనరంజనిలో రైతు బిడ్డ చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్న వారు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్న తుమ్ములగూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, వీరంతా రాజాజీనగర్ బెంగళూరు నుంచి, ఇంకా ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్, సునీత, రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కానుగుల గోపాల్, పటాన్చెరు నుంచి గ్రాండ్ కాలనీ నుండి స్వరాగిని, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరి, వేద, వారి కుటుంబ సభ్యులు, ఇంకా విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ, ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహస్విన్, శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం రైతు బిడ్డ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పులి శేషులు ఆలపించిన ఈ గీతం మనందరి కోసం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: జనరంజన్లో శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. మాకోసం పాతాల భైరవి చిత్రంలోని ఏదైనా పాట వినిపించండి అంటూ కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి దేవునూరి వీరయ్య యాదమ్మ, చోడవరపు నాగేశ్వరరావు, రామాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత వీరంతా గీతానగర్ నుండి, ఇంకా మూర్తి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల, అనిల్, శ్రీలత, షాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్, కరీంనగర్ నుండి, ఎద్దుమైలారం నుంచి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తీక్,

త్రిఘ్నుడు పృథ్వీనారాయణ. ఇంకా ఇదే పాట మాకోసం వినిపించండి అంటూ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి, మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట కొదమసింహం చిత్రం నుంచి మను చిత్ర పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం రాజ్కోటి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలిమల సమయం 8 గంటలు దాటి 15 నిమిషాలు. జనరంజన్ వింటున్నారు. జనరంజన్లో మా కోసం తులాభారం చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ గద్వాల్ జిల్లా నుంచి కె ఆనందరావు, చాగాపురం ప్రదీప్ కుమార్, నల్లబొత్తుల జ్ఞానేశ్వర్, రూప, రీతు మరియు సుజాత వారి స్నేహితులు, ఇంకా వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, రాణా ప్రతాప్, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక ధన్యవాదాలు అంటూ, ఇంకా రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, హేమలత, విశ్వాంత్ చౌటుప్పల్ నుంచి. మరి వీరందరి కోసం తులాభారం చిత్రం నుండి పి సుశీల గారు పాడిన రాజశ్రీ గీతం, సంగీతం సత్యం.

0: సేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: జనరంజని వింటున్నారు. జనరంజలో మీకు నచ్చిన పాట వినాలని అనుకుంటే మీ పేరు, మీ ప్రాంతం పేరు, పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324 0852 నెంబర్కి సందేశం పంపండి. నెక్స్ట్ పాట రిక్వెస్ట్ చేస్తున్న వారు మరణ ముదంగం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ కోరిన శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్, ఎద్దుమలరం నుంచి, ఇంకా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రికోష్, రామదాసు, కృపాచారి, అనిత, రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి, రాములుగౌడ్, రాములమ్మ, చెర్లపల్లి డాక్టర్ కాలనీ నుండి రుద్రవెల్లి, రమేష్ కుమార్, అనిత, వారి కుమారుడు భరత్ కుమార్, అమృతమ్మ, బోయిన్పల్లి నుండి ప్రహ్లాద్, అపూర్వ, రేయాన్షు. మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పూసేషిలో ఆలపించిన ఈ గీతం మీ అందరి కోసం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: శ్రోతలకు ఒక గమనిక. రేపు అంటే సోమవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాస గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస మహేష్, ఐఐఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324484, 2324484386, మరొక నెంబరు 2970434324, ఇంకొక నెంబరు 2970474735. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. గమనిక విన్నారు. శ్రోతలు జనరంజన్ వింటున్నారు. మా కోసం వసంతం చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, దాసరి రవి రాయగిరి నుంచి, ఇంకా ఫిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, చిలుక నారాయణ, అనసూయ, ఎంనాథ్, జాన్కంపేట నిజామాబాద్ నుంచి, ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, శేషియోన్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. మరి వీరందరి కోసం వసంతం చిత్రం నుంచి హరిహరన్ పాడిన పాట, రచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఆదివారం పూట మా కోసం మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద అయేష, ఇంకా చంటి, చందన, జయంత్, లాల్ దర్వాజా హైదరాబాద్ నుంచి, మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కంద గౌడ్, నిషిత, సాయి కిరణ్ గౌడ్ నల్లకుంట హైదరాబాద్ నుంచి, ఇంకా ఇదే పాట మా కోసం వినిపించండి అంటూ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపాలెం నుంచి పంతడి శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ వారి కుటుంబ సభ్యులు, కసిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి, మంగమ్మ విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి, మూర్తి, ఇంకా మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట పెళ్లి చేసుకుందాం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన సాయి శ్రీహర్ష, సంగీతం కోటి

ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె

0: విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.
2: జనరంజన్ వింటున్నారు. లంకేశుడు చిత్రంలోని జీవమని కొండగాలి పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, వనపర్తి నుంచి మోక్ష, శ్రీలాస్య, శ్రీకార్తిక్, మను, ఎం రామయ్య తప్పక వినిపించండి అంటూ, ఇక పెద్ద అంబర్పేట నుంచి గుండు అంబదాసు, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ, జిబ్లక్పల్లి నుంచి చిక్క చక్రపాణి, చందన, వరంగల్ జిల్లా ఊర్సు గ్రామం నుంచి చేరాల రాంబాబు, చంద్రకళ, పవన్ రాజ్, గణేష్ రాంబాబు, ఇంకా రంగారెడ్డి జిల్లా కడతాల నుండి సంకోజి శ్రీనివాసరావు, కవిత, ఇంకా కర్మన్ఘట్ నుంచి భారతమ్మ, రాజమ్మ, వీరంతా అడుగుతున్నటువంటి పాట జానకి మను ఆలపించిన లంకేశ్వరుడు చిత్రం నుంచి ఈ పాట.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
2: జనరంజని వింటున్నారు. మాకోసం స్వాతిముత్యం చిత్రంలో నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వాంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి, ఇంకా ఎలగందుల రమేష్, వకులాదేవి, విజయకుమార్, జ్యోత్స్నాదేవి కొత్తపేట నుంచి, రాంకి, వేణు, రాజు వీరు హైదరాబాద్ బంజారాహిల్స్ నుంచి, ఇంకా యాదాద్రి వలిగొండ నుంచి, ఇదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్, భవ్యశ్రీ, ఈశాశ్రీ, వెన్నెలశ్రీ వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ గీతం. సంగీతం ఇళయరాజా.
3: చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా,

కిల్లర్ చిత్రంలో నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ హైదరాబాద్ బిఎన్ రెడ్డినగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, ఇంకా రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, రవికుమార్, రమాదేవి, రేష్మాదేవి, రేవతి, కియాన్ష్, ఆర్యాన్ష్, వీరు మల్కాజ్ గిరి నుంచి. మరి వీరందరి కోసం కిల్లర్ మూవీ నుంచి మనోచిత్ర బృందం పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: జనరంజన్ లో చివరగా విందాం, కేసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బురి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మృహరి యశోద. వీరంతా అడుగుతున్నటువంటి పాట అల్లరి పిరియడ్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పన్న పాట. సంగీతం ఎంఎం కిరవాణి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంల సమయం 9 గంటలు. ముంబై కేంద్రం నుంచి వివిధ భారతి ప్రసారాలు రిలే వింటారు.
1: Make chota sa break.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శాసనసభ మండలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అధికారులు సహకరించాలని, సమన్వయంతో పనిచేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గట్టం ప్రసాద్ కుమార్ సూచించారు. రేపు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబుతో కలిసి వారు నిన్న శాసనమండలి కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. వర్షాకాలం వరి సాగులో 18,250 కోట్ల రూపాయల అంచనా విలువతో 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 15 నుంచి వడ్ల కొనుగోళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని శ్రీధర్బాబు చెప్పారు. రాష్ట ప్రభుత్వం వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లు, రోడ్ షోలు, ఎంఓయూలపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రణాళిక సంఘం నూతన వైస్ చైర్పర్సన్గా నియమితులైన గద్వాల విజయలక్ష్మి శనివారం ప్రజాభవన్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందజేసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట సమగ్రాభివృద్ది, సమతౌల్య ప్రగతి లక్ష్యంగా ప్రణాళిక సంఘం మరింత సమర్థవంతంగా పనిచేసేలా కృషి చేయాలని భట్టి ఆకాంక్షించారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందిరాపార్కులో బీజేఎల్పీ నాయకుడు ఆలెటి ఈశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, వాణిజ్య ప్రయోజనాల కోసం హైడ్రా సెక్షన్ 22A విధానాల దుర్వినియోగం రాజకీయ ఓటమికి దారితీస్తుందని హెచ్చరించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలకమైన భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. జైపూర్లోని సీతాపురలో ఉన్న ఐఓఎన్ డీజిల్ ఇన్ పరీక్షా కేంద్రానికి సంబంధించి అభ్యర్థుల కోసం నీట్ పీజీ 2026 పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విజయవంతంగా నిర్వహించింది. జైపూర్లోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష సురక్షితంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగి నిన్న సజావుగా ముగిసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలిమల సమయం 10 గంటలు దాటి 5 నిమిషాలు. భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక వింటారు. 4వ భాగం శ్రీ జవహర్లాల్ నెహ్రూ రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి శ్రీ కె సందీప్.
1: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: గతవారం మనం వృత్తిపరమైన నిబద్ధత నైతికతలకు రూపమైన అపర భగీరథుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సమగ్ర జీవితాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈరోజు ఆ ప్రవాహాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ నవభారత స్వప్న శిల్పి, స్వతంత్ర భారతదేశపు ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి సమగ్ర జీవితాన్ని, ఆయన నమ్మిన ప్రజాస్వామ్య నిర్మాణం, శాస్త్రీయ దృక్పథాల గురించి తెలుసుకుందాం.
3: ఆనకట్టలు, ఫ్యాక్టరీలు ఒకవైపు రూపుదిద్దుకుంటుంటే, శతాబ్దాల పరాయి పాలనతో నిరక్షరాస్యత, దారిద్ర్యం, విభజన గాయాలతో కుంగిపోయిన ఒక మహాదేశానికి ప్రజాస్వామ్య పునాదులు వేసి విదేశాంగ విధానాన్ని రూపొందించి ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, నాగార్జునసాగర్ వంటి ఆధునిక భారత దేవాలయాలను కలగన్న నాయకుడి కథ ఇది. జాతిపిత మహాత్మాగాంధీకి అత్యంత ప్రియమైన శిష్యుడిగా, స్వాతంత్ర్య పోరాటంలో 9 సార్లకు పైగా జైలు జీవితం గడిపి, స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రిగా నవభారతాన్ని నిర్మించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి సమగ్ర జీవిత ధారావాహికలోకి మీ అందరికీ సాదర స్వాగతం.
2: అది 1889 నవంబర్ 14వ తేదీ. అలహాబాదులోనే చాలా ప్రసిద్ధమైన సంపన్నమైన ఆనంద్ భవన్. శ్రీమంతుడైన న్యాయవాది మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జవహర్లాల్ నెహ్రూ జన్మించారు. మోతీలాల్ నెహ్రూ గారు అప్పట్లో బ్రిటిష్ ఇండియాలోనే అత్యధికంగా సంపాదించే లాయర్లలో ఒకరు. దాంతో జవహర్ బాల్యం అత్యంత విలాసవంతంగా రాజభోగాల నడుమ సాగింది. చిన్నతనంలో ఆయనకు ఇంట్లోనే ఇంగ్లీష్, సంస్కృత బోధకులచే విద్యాభ్యాసం సాగింది. ఉన్నత చదువుల కోసం 1905లో కేవలం 16 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడ ప్రసిద్ధ హారో స్కూల్, ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కాలేజ్లో న్యాచురల్ సైన్సెస్ అభ్యసించారు. లండన్లోని ఇన్నర్ టెంపుల్ నుండి లా పూర్తి చేసి బారిస్టర్గా మారారు. కానీ లండన్లో ఉన్న సమయంలోనే నెహ్రూ గారికి రాజకీయ ఆలోచనలు వికసించాయి. ఫేబియన్ సోషలిజం, ప్రపంచ విప్లవాలు, ఐరిష్ స్వాతంత్ర్య ఉద్యమాలు ఆయనను తీవ్రంగా ప్రభావితం చేశాయి. 1912లో భారత్ తిరిగి వచ్చి అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రారంభించారు నెహ్రూ గారు.
3: 1916వ సంవత్సరం లక్నో కాంగ్రెస్ సమావేశాల్లో నెహ్రూ గారు మొదటిసారిగా మహాత్మాగాంధీని కలుసుకున్నారు. గాంధీజీ సత్యం, అహింసా సిద్ధాంతాలు, సామాన్య ప్రజలతో ఆయన మమేకమయ్యే తీరు నెహ్రూను అమితంగా ఆకర్షించాయి. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ దారుణకాండ నెహ్రూ హృదయాన్ని దహించి వేసింది. ఆ రోజు నుండి ఆయన తన పట్టు వస్త్రాలను, విదేశీ కోట్లను, లాయర్ కోటును కూడా శాశ్వతంగా వదిలేశారు. మోతీలాల్ నెహ్రూ గారి సంపన్న భవనం ఆనంద్ భవన్ స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రధాన కార్యాలయంగా మారింది. తండ్రి కొడుకులిద్దరూ ఖద్దరు ధరించి వీధుల్లోకి వచ్చారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను నెహ్రూ గారు మొదటిసారి జైలుకు వెళ్లారు. అక్కడి నుండి ప్రారంభమైన ఆయన జైలు ప్రస్థానం తన జీవితంలో మొత్తం 9 సార్లు, దాదాపు 3200 రోజులు, అంటే 9 సంవత్సరాలకు పైగా కఠిన జైలు జీవితాన్ని గడిపేలా చేసింది.
2: నెహ్రూ గారికి జైలు గది ఒక విశ్వవిద్యాలయంగా మారింది. అహ్మద్ నగర్ కోట జైలులో, అల్మోరా జైలులో ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో భారత చరిత్రను, సంస్కృతిని లోతుగా అధ్యయనం చేశారు. తల్లిదండ్రుల వద్ద లేని తన 13 ఏళ్ల కుమార్తె ఇందిరకు జైలు నుండే ప్రపంచ చరిత్రను వివరిస్తూ 100లాది ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలే తర్వాతి కాలంలో ప్రపంచ ప్రసిద్ధ గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్ అని పుస్తకాలుగా వెలువడ్డాయి. 1942-46 మధ్య అహ్మద్ నగర్ జైల్లో ఉన్నప్పుడు ఆయన రాసిన ది డిస్కవరీ ఆఫ్

0: ఇండియా గ్రంథం, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథం భారతీయ ఆలోచన చరిత్రలోనే ఒక మైలురాయి. భారతదేశపు ప్రాచీన వైభవాన్ని, వేదాల నుండి సింధు నాగరికత వరకు సమైక్యత భావాన్ని అత్యంత అద్భుతమైన ఆంగ్లంలో ఆవిష్కరించిన పుస్తకం అది.
1: 1929 డిసెంబర్ నెల లాహోర్లో రావీ నదీ తీరాన కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి. 40 ఏళ్ల యువనాయకుడు జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సభలోనే నెహ్రూ గారు చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి వరకు బ్రిటిష్ వారిని డొమినియన్ స్టేటస్ అడుగుతున్న కాంగ్రెస్ నెహ్రూ గారి నాయకత్వంలో పూర్ణ స్వరాజ్ తన లక్ష్యమని ప్రకటించింది. 1930 జనవరి 26 స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేసి యువత గుండెల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చారు.
2: I don't think the conference has anything to do with it. I'm not going to raise any such question at the conference. We have our dealings with the UK government, as well as governments in financial matters. We normally have been asking for credits for purchases. This kind of thing goes on between our finance ministry and the UK government. It's not a conference matter. That depends what you call the future. Increasing our exports, which we propose to do and we are doing to some extent, or having credits tied over a period, because, or thirdly, of course, which we have done, is just limiting our imports.
0: 1947 August 14 అర్ధరాత్రి, ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగిరింది. స్వతంత్ర భారత ప్రథమ ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటు వేదికగా చేసిన ప్రసంగం ప్రపంచ చరిత్రలోనే అత్యుత్తమ ప్రసంగాలలో ఒకటిగా నిలిచింది.
3: Long years ago, we made a tryst with destiny, and now the time comes when we shall redeem our pledge, not wholly or in full measure, but very substantially. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. A moment comes, which comes but rarely in history, when we step out from the old to the new, when an age ends, and when the soul of a nation, long suppressed, finds utterance. It is fitting that at this solemn moment, we take the pledge of dedication to the service of India and her people, and to the still larger cause of humanity. At the dawn of history, India started on her unending quest, and trackless centuries are filled with her striving and the grandeur of her successes and her failures. Through good and ill fortune alike, she has never lost sight of that quest or forgotten the ideals which gave her strength. We end today a period of ill fortune, and India discovers herself again. The achievement we celebrate today is but a step and opening of opportunity to the greater triumphs and achievements that await us. Are we brave enough and wise enough to grasp this opportunity and accept the challenge of the future?
0: సంవత్సరాల క్రితం మనం విధితో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే సమయం వచ్చింది. అర్ధరాత్రి వేళ ప్రపంచం నిద్రిస్తుండగా భారతదేశం జీవితంలోకి, స్వేచ్ఛా జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఒక యుగం ముగిసి చాలా కాలంగా అణిచివేయబడిన ఒక జాతి ఆత్మ తన గొంతు విప్పే క్షణం ఇది.
1: ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెహ్రూ గారి ముందు దేశ విభజన వల్ల చెలరేగిన మతాలర్లు, లక్షలాది మంది శరణార్థుల పునరావాసం, ఖజానాలో నిధులు లేకపోవడం, ఇవన్నీ పెద్ద సవాళ్లు. హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో కలిసి 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో, దేశంలో శాంతి పద్ధతులను కాపాడడంలో నెహ్రూ గారు రాత్రింబగళ్ళు శ్రమించారు. మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పుడు నెహ్రూ గారు రేడియో ద్వారా దేశాన్నుద్దేశించి మాట్లాడుతూ, మన జీవితాల్లోని వెలుగారిపోయింది, ఎటు చూసినా చీకటే ఉంది,

0: కాని మన బాపు చూపిన మార్గంలోనే మనం ముందుకు సాగాలి అని కన్నీటి పర్యంతమయ్యారు.
1: The light has gone out of our lives and there is darkness everywhere. And I do not quite know what to tell you and how to say it. Our beloved leader, Bapu as we called him, the father of the nation, is no more. Perhaps I am wrong to say that. Nevertheless, we will not see him again as we have seen him for these many years. We will not run to him for advice and seek solace from him. And that is a terrible blow, not to me only, but to millions and millions in this country. And it is a little difficult to soften the blow by any advice that I or anyone else can give you. The light has gone out, I said, and yet I was wrong for many more years.
2: The light that shone in this country,
1: that light will still be seen in this country,
2: that has illumined this country for these many years,
1: will illumine this country.
3: నెహ్రూ గారు భారతదేశాన్ని ఆధునిక ప్రగతి పథంలో నడిపించడానికి పంచవర్ష ప్రణాళికల వ్యవస్థను ప్రవేశపెట్టారు. సోవియట్ రష్యా ప్రణాళిక విధానాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను మేళవించి భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. వీటిలో భాగంగానే భాక్రా నంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్ వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఆధునిక భారతదేశ దేవాలయాలంటారు నెహ్రూ గారు. ఖరగ్పూర్లో నిర్మించిన మొదటి ఐఐటి, అహ్మదాబాద్లో ఐఐఎం, ఢిల్లీలో ఎయిమ్స్, యూజీసీల స్థాపన, ఇవన్నీ నెహ్రూ గారి విజన్ వల్లే జరిగాయి. హోమీ జహంగీర్ బాబాతో కలిసి, అటామిక్ ఎనర్జీ కమిషన్, విక్రమ్ సారాభాయ్తో కలిసి నేటి ఇస్రో, అప్పటి INCOSPAR ఇన్కోస్ పార్కు పునాది వేశారు. భిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాలు, BHEL వంటి దిగ్గజ సంస్థలు ఆయన నెలకొల్పినవే.
0: రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచమంతా అమెరికా, రష్యా అని రెండు సైనిక కూటములుగా విడిపోయిన కోల్డ్ వార్ కాలంలో నెహ్రూ గారు భారతదేశపు ఆత్మగౌరవాన్ని కాపాడే విదేశాంగ విధానాన్ని రూపొందించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్, యుగోస్లేవియా అధ్యక్షుడు టీటోలతో కలిసి ఆయన అలీన విధానం, నాన్ అలైన్డ్ మూమెంట్, నామ్కు శ్రీకారం చుట్టారు. మేము ఏ సైనిక కూటమిలోనూ చేరం, స్వతంత్రంగా మా నిర్ణయాలు మేము తీసుకుంటాం అని చాటి చెప్పారు. చైనాతో పంచశీల సూత్రాలను ప్రకటించారు. అయితే 1962లో చైనా చేసిన విశ్వాసఘాతుకం, ఆ తర్వాత జరిగిన యుద్ధం నెహ్రూ గారిని మానసికంగా తీవ్రంగా గాయపరిచాయి.
3: నెహ్రూ గారికి పిల్లలు, యువత అంటే అమితమైన ప్రేమ. పిల్లలే దేశ భవిష్యత్తు అని నమ్మిన ఆయన వారిని అమితంగా ఇష్టపడేవారు. అందుకే పిల్లలందరూ ఆయన్ని ప్రేమగా చాచా నెహ్రూ అని పిలుచుకునేవారు. ఆయన కోటుపై ఎప్పుడూ ఉండే ఎర్రటి గులాబీ పువ్వు ఆయనలోని సున్నితమైన ప్రేమపూర్వక హృదయానికి ప్రతీక. ఆయన జన్మదినమైన 14వ తేదీని భారతదేశం ప్రతి ఏటా బాలల దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటుంది.
4: జల్దీ బనాయ బచ్చో కే లియే. ఔర్ సవాల్ యే హై కి బచ్చే ఉసే పసంద్ కర్తే హై కి నహీ. యే థోడీ మై పసంద్ కర్తా హూం కి నహీ. మేరా పసంద్ కర్నా నా కర్నే కా కోయి మానే నహీ హై. బచ్చే కరే తో అచ్చా హై, బచ్చే నహీ కరే తో నికమ్మా హై. లేకిన్ ఉస్మే క్యా ఖాస్ ఉస్కా ఫిల్మ్ కా హిస్సా హై జో జ్యాదా పసంద్ ఆయా. బాత్ బచ్చో కే ఫిల్మ్ ఔర్ ముల్కో మే ఔర్ దేశో మే అబ్ అచ్చే అచ్చే బన్నే లగే. और जो बड़ों का फिल्म होता है कितना ही अच्छा हो वो मुमकिन है बच्चों के लायक ना हो. बड़ों को पसंद हो, बच्चों को ना हो, उब जाए सो जाए तो देखते देखते. इसलिए बच्चों के लिए अलग फिल्म बनानी चाहिए. अब ये जलदीप ये एक करीब करीब पहली कोशिश है बच्चों के लिए फिल्म बनाने की. और भी बनेंगे, हम आशा करते हैं उससे भी अच्छे होंगे. लेकिन हमेशा याद रखो, बच्चे का फिल्म का इम्तिहान लिया जाता है कि बच्चों को पसंद है कि नहीं.

0: उनसे पूछने कोई माने नहीं।
1: भारत रत्न ఒక పురస్కారం కాదు, ఇది ఒక జాతి నమస్కారం. 1955 స్వతంత్ర భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జవహర్ లాల్ నెహ్రూ గారికి ఆ పురస్కారాన్ని అందజేశారు. ఆ క్షణంలో గౌరవం అందుకుంది ఒక వ్యక్తి కాదు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం, శాస్త్రీయ దృక్పథం, ఆధునిక భారత నిర్మాణ స్వప్నం. ఒక జాతి తన నిర్మాతకు కృతజ్ఞతతో సమర్పించిన నమస్కారం అది.
2: May 24, 1967 ఒక హృదయం ఆగిపోయింది. కానీ ఆ హృదయం కన్న కలలు ఆగనేలేదు. నా అస్థికలను ఈ దేశపు పొలాలపై చల్లండి, రైతు నడిచే నేలలో, పంటలు పండే మట్టిలో.

0: కానీ ఆ హృదయం కన్న కలలు ఆగనేలేదు. నా అస్థికలను ఈ దేశపు పొలాలపై చల్లండి, రైతు నడిచే నేలలో, పంటలు పండే మట్టిలో నేను శాశ్వతంగా కలిసిపోవాలనుకుంటున్నాను. ఇవి నెహ్రూ గారు తన వీలునామాలో రాసుకున్న మాటలు. ఎంత అపూర్వమైన ఆలోచన! రాజకీయ అధికారాన్ని కాదు, ఈ దేశపు మట్టిని, ఈ దేశపు రైతును, ఈ దేశపు భవిష్యత్తును ప్రేమించిన నాయకుడి చివరి కోరిక అది.
1: నెహ్రూ గారి జీవితాన్ని కొన్ని విజయాలతో మాత్రమే కొలవలేము, కొన్ని వైఫల్యాలతోనూ తీర్పు ఇవ్వలేము. ఆయన ఒక యుగం, ఒక దిశ, ఒక నిరంతర చర్చ. ఆయన నిర్మించిన సంస్థలు, ఆయన నాటిన శాస్త్రీయ దృక్పథం, ఆయన బలపరిచిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఈరోజుకు భారతదేశ ప్రయాణంలో భాగంగానే ఉన్నాయి.
0: వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథలో మనం నవభారత నిర్మాణం నుండి అంతర్గత భద్రత, పరిపాలన దృఢత్వం వైపు అడుగులు వేయబోతున్నాం. వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు పర్వత పుత్రుడిగా పేరుగాంచి ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా జమీందారీ వ్యవస్థను రద్దు చేసి ఆ తర్వాత స్వతంత్ర భారత హోంమంత్రిగా భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన ఉక్కు పరిపాలనా శిల్పి, 1957లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్న అమర యోధుడు పండిట్ గోవింద్ వల్లభ్ పంత్. వచ్చేవారం పంత్ గారు దేశానికి అందించిన పరిపాలనా నిబద్ధత, జాతీయ సమగ్రత అనే విలువల గురించి విపులంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక విన్నారు. నాలుగవ భాగం శ్రీ జవహర్లాల్ నెహ్రూ, రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలిమల సమయం 10 గంటలు దాటి 24 నిమిషాలు. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2005 నుండి 2010 మధ్య విడుదలైన చిత్రాల్లోని పాటలు వినాలనుకుంటే మీ వివరాలు, పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324085 నెంబర్కి సందేశం పంపండి. ముందుగా విందాం. అందరివాడు చిత్రం నుంచి ఏదైనా పాట మాకోసం వినిపించండి అంటూ సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ నుండి, ఇక వెంకటేష్ నందిపేట నుంచి, బోడుపల్ నుంచి కృష్ణ గీత, చిలువూర్ రమేష్, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట అందరివాడు చిత్రం నుంచి మల్లికార్జున సుమంగళి ఆలపించిన ఈ గీతం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. గోదావరి సినిమా నుండి ఏదైనా పాట వినిపించండి అంటూ మలక్పేట మున్సిపల్ కాలనీ నుంచి వనం దుష్యంతల విశ్వనాథ్ వారి ఇంకా కుటుంబ సభ్యులు, ఇంకా నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, జగదిర్గుట్ట, హనుమాన్ నగర్ నుండి ఉషిగిరి బాలరాజు, గంగా భవాని, నాగరాజు, లక్ష్మీప్రియ, ద్రోణేశ్వరి, శివసాయి రామ వారి కుటుంబ సభ్యులు, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ, సంధ్య, మరి వీరందరికీ

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో

0: మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కొత్త బంగారలోకం చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ రాజేష్ ఖన్నా, రేణుక, తిరుపతి, రమ, నమ్రత, నర్మద, హిమాన్షు, బాలయ్య కరీంనగర్ నుంచి, ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, మటిన్ బాయ్, షేక్ చాంద్, ఫారూక్, సయ్యద్ ఖలీల్, ముబిన్ బాయ్, షేక్ సలీం నెహ్రూ పార్క్ నుంచి అడుగుతున్నారు. ఇంకా వరంగల్ నుంచి సతీష్, సంగీత, ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహల్, సాయన, సుచిత్ర వీరంతా అడుగుతున్నటువంటి పాట కొత్త బంగారు లోకం చిత్రం నుంచి కార్తీక్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మిక్కీ జేమేయర్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే మీ వివరాలు పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324 0852 నెంబర్కి సందేశం పంపండి. నెక్స్ట్ రిక్వెస్ట్ వచ్చేసి అదర్స్ మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ నందిని నరేష్ స్నేహిత స్నేహాన్ష్ నందిపేట నుంచి, ఇంకా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, చింతా శ్రీనివాస్ శాలపల్లి జఫర్గఢ్ జాన్గామ్ నుంచి, అదర్స్ చిత్రం నుంచి హరిహరన్ రీటా పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. చింతకళ రవి చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి నుంచి అరుణ, రాజేందర్, ఇంకా నిజామాబాద్ నుంచి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను వీరందరి కోసం రాజేష్ శ్రేయ ఘోషాలు ఆలపించిన ఈ గీతం మీ అందరి కోసం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో డాన్ చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశిబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇంకా హన్మకొండ నుంచి స్వర్ణ, శ్రీనివాస్, పార్షిగుట్ట, సికింద్రాబాద్ నుంచి ఏదైనా మంచి పాట మా కోసం వినిపించండి అంటూ పరమేశ్వర్, సంధ్య, హరిశంకర్, వరుణ్, వమిక, వనమాల, వర్షిణి, ఇంకా గజ్వెల్ నుంచి షెర్ల వెంకటేష్, సుగ్న, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, వీరందరి కోసం డాన్ చిత్రం నుంచి హరీష్ రాఘవేంద్ర పాడిన పాట, గీతరచన చిన్ని చరణ్, సంగీతం లారెన్స్.

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad, August 29th nundi September 7th varaku. Commissioner Hastakalala Abhivruddhi Shaka, Bharat Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Deshavyaptanga Tayaraina Hastakala Vastulu, Chenata Vastrakala Pradarsana Inka Amakalu. Randi, 150 Paiga Stalls lo Erpatu Chesina Adbhutamaina Hastakalala Chenata Pradarsananu వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. వార్తల ముఖ్యాంశాలు వింటారు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సు సందర్భంగా తొలి ఐబ్రిక్స్ సదస్సులో 500 మందికి పైగా సంస్థాగత పెట్టుబడిదారులు, ఆర్థిక మంత్రులు, వ్యాపార నాయకులు పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు 21 బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల్లో సార్వభౌమ మూలధనాన్ని, బ్యాంకింగ్ సేవలందించారు.

మౌలిక సదుపాయాలు, ఇంధనం, డిజిటల్ సామర్థ్య ప్రాజెక్టులతో అనుసంధానించడానికి రూపొందించబడింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో ఫిర్యాదులు, అభ్యంతరాల గడువును 3 వారాలు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. పొడిగింపుపై రాజకీయ పార్టీలు, ఓటర్ల నుంచి వినతి పత్రాలు వస్తున్నాయని, ఈ మేరకు సమయాన్ని పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ రాసిన లేఖలో వివరించారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో శాసనసభ మండలిలో చేపట్టిన మరమ్మత్తు పనులను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణులతో కలిసి శాసనసభలో జరుగుతున్న పనులను పరిశీలించారు. మైనారిటీ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ సూచించారు. ఫైళ్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో వఖ్త్ బోర్డ్, ఉర్దూ అకాడమీ, షాహీ మసీదు, గురుకులాలు, ఖాజీలకు సంబంధించిన విషయాలపై సమీక్ష నిర్వహించారు. చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమైంది. ఈ నెల 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ దివ్య దేవరాజన్ మార్గదర్శకాలు జారీ చేశారు. పింఛన్ల కోసం శనివారం నాటికి 5,20,000 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 15 వరకు దరఖాస్తులకు గడువుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం జరం వ్యాలీ మావోయిస్టుల దాడి కేసులో 10 మంది నిందితులను వివిధ అభియోగాల కింద దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులపై విచారణ జరగ్గా వారిలో ఒకరు విచారణ సమయంలో మరణించారు. శిక్షా పరిమాణంపై తీర్పును 16వ తేదీకి రిజర్వ్ చేసింది. 2013 మే నెలలో జరం వ్యాలీలో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు దాడి చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే వర్షపు నీటిలో మునిగిపోయిందని, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఒక వీడియో అవాస్తవమని ప్రభుత్వం ఖండించింది. ఈ వాదన నకిలీదని, ఈ వీడియో 2024 ఏప్రిల్ నాటిదని, అప్పుడు దుబాయ్ విమానాశ్రయంలో అరుదైన భారీ వర్షాలు కురవడంతో వరద నీటిలో విమానాలు ప్రయాణించడానికి ఇబ్బంది పడ్డాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 11:04 దాటి 55 సెకండ్లు. గుర్తుకొస్తున్నాయి అలనాటి మేటి గీతాలు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అశోక్. కమ్మని పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. తరాలు మారినా దాని మాధుర్యం తగ్గదు. ఎప్పుడు విన్నా సరే ఆనంద పరవశం. మనసుకు తన్మయత్వమే కాదు కార్యదీక్షను తట్టిలేపే ప్రేరణ. అంతేనా అంటే జీవితంలో అదొక ప్రధాన భాగం. మనుషులు మనసులు ఎన్ని ఉన్నాయో అందరినీ సమ్మోహనపరిచే అనంత

భావ సౌందర్యాల కళల ఊట. ఎన్నో వేల పాటలు, ఎన్నో గొంతులు, ఇంకెన్నో రాగాలు, కళలు ఎన్నో, సాహితీ కుసుమాలు ఎన్నో. కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవే అమ్మఒడి లాంటి మధురమైన పాట. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలు అజరామర సినీ గీతాలు విందాం.

గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మళ్ళీ మళ్ళీ విననిపించే పాటలు, మధురమైన స్వరాలు వింటున్నాం. సంగీత దర్శకులు చక్రవర్తి, గీతరచయిత వేటూరి గారి కాంబోలో వచ్చిన పాటలు ఎలా జనాలను ఉరుతులగించాయో అందరికీ తెలిసిందే. అదొక స్వర్ణయుగంగా అభివర్ణించవచ్చు. హీరో కృష్ణ శోభన్ బాబు కలిసి నటించి మరి సక్సెస్ సాధించినటువంటి మల్టీ స్టార్ హిట్ మూవీ మహాసంగ్రామం, అప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలు ఈ మూవీలో కథానాయకులు. పాటలన్నీ కూడా వేటూరి గారు రాశారు, సంగీతం మరి చక్రవర్తి గారు అందించారు. అయితే అందులో ప్రతి పాట కూడా సూపర్ డూపర్ హిట్. ప్రత్యేకంగా మరి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వినాలనిపించే జ్ఞాపకంతో కూడినటువంటి ఒక కమ్మని గీతం, ఎక్కడో చూసిన జ్ఞాపకం.

అగ్రదర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ ఆయన దర్శకత్వంలో 1987 హీరో వెంకటేష్, హీరోయిన్స్ భానుప్రియ గౌతమి ప్రధాన పాత్రలు తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ శ్రీనివాస కళ్యాణం మంచి విజయం సాధించిన ఈ సినిమా. మరి ఈ సినిమాకు స్వరబ్రహ్మ కెవి మహాదేవన్ స్వరాలిచ్చారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కళ నుండి వచ్చిన తుమ్మెద అనే హుషారైన లవ్ సాంగ్ ఆల్ టైమ్ హిట్గా నిలిచి ఇంకా అలరిస్తూనే ఉంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటున్నాము. చలనచిత్ర పరిశ్రమలో కొన్ని చిత్ర నిర్మాణ సంస్థలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే తీసిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ అన్ని సినిమాలు కూడా వాణిజ్యపరంగా బిగ్ సక్సెస్ సాధించడం గొప్ప విశేషం అన్నమాట. అలాంటి సంస్థల్లో ఒకటైన యువచిత్ర ఆర్ట్స్ అదనమాట. అయితే వీరి నిర్మాణ రంగంలో 1986లో హీరో బాలకృష్ణ కథానాయిక రజనితో తీసినటువంటి హిట్ మూవీ సీతారామ కళ్యాణం. ఈ మూవీలో రాళ్లల్లో ఇసుకల్లో రాశాను ఇద్దరి పేర్లు అంటూ సాగే ప్రేమగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది.

హీరో అక్కినేని నాగార్జున, అందాల తార శ్రీదేవి జంటగా, కె రాఘవేంద్ర దర్శకత్వంలో 1988లో విడుదలైన సినిమా ఆఖరి పోరాటం మంచి విజయం సాధించిన ఈ మూవీకి ఇళయరాజు గారు సంగీతం అందించారు. ప్రతి పాట కూడా సూపర్ డూపర్ హిట్. బట్ ఒక పాట మాత్రం చాలా ప్రత్యేకం. అందులో లతాజీ గారు పాడిన పాట భారతరత్న నోట పలికిన ఆ గానం విందాం.

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kala Bharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad, August 29 nundi September 7 varaku. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharat Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Deshavyaptanga Tayaraina Hastakala Vastulu, Chenata Vastrakala Pradarsana, Inka Amakalu. Randi, Notabik Paiga Stars lo Airport Chesina Adbutamaina Hastakalala, Chenata ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటున్నాం. కొంతమంది దర్శకులకు ఒక విశిష్టమైన బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది, అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు దర్శకులు వంశీ గారు. ఆయన సినిమాలు కళాత్మకంగా మ్యూజిక్ పరంగా కూడా చాలా అందంగా ఉంటాయి. సహజ అందాలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించడంలో ఆయన దిట్ట. 1988 ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాలో రాఘవ గారు హీరో అన్నమాట. అయితే రాఘవ ఆ సినిమాలో హీరోగా నటించడంతో ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆ సినిమా ఇచ్చినటువంటి ఎనర్జీతో మరి ఆయన ఇంటి పేరే మహర్షిగా మారిపోయింది. అంత అద్భుతమైనటువంటి మూవీ. ఈ చిత్రానికి ఇళయరాజా గారు మరి సంగీతం అందించారు. పాటలన్నీ కూడా మాయ చేశాయి.

చలనచిత్ర పరిశ్రమలోనే సరికొత్త ట్రెండ్ సృష్టించి ప్రభంజనమై మెగాస్టార్గా వెలుగుతున్న హీరో చిరంజీవి 80వ దశకంలో వరుస హిట్లతో కమర్షియల్ సక్సెస్లతో జోరుగా సాగుతున్న కాలంలో 1988లో యముడికి మొగుడు సినిమా బాక్సాఫీసును షెక్ చేసింది. రవిరాజ ఫినిశెట్టి దర్శకత్వంలో ఫ్యాంటసీ మూవీగా వచ్చే రికార్డ్స్ని క్రియేట్ చేసింది. సంగీతం రాజకోటి, అన్ని పాటలు కూడా ఒక కొత్త వరవడిని చాలా ఊపునటువంటి చాలా ఎనర్జెటిక్గా కంపోజ్ చేశారనమాట. అంత రేంజ్లో ఉంటాయి ఆ పాటలు. ప్రతి పాట కూడా సూపర్ డూపర్ హిట్. ఇప్పటికి విన్నా కూడా స్టెప్పులు వేయక తప్పదు. స్పెషల్గా అందులో ఒక వానపాట ఉంటుంది. ఆ వానపాట బాలు జానకి గారి గళం నుంచి వచ్చినటువంటి ఆ మాధుర్యం ఎప్పటికీ తగ్గదు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో హాల్ టైమ్ హెట్ సాంగ్స్ వింటున్నాం. దర్శకరత్న దాసరి నారాయణరావు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఎన్టీఆర్తో తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయంతో తండ్రి కొడుకులుగా విభిన్న షేడ్స్లో అద్భుతంగా నటించినటువంటి బ్లాక్ బస్టర్ చిత్రం సర్దార్ పాపరాయుడు, సంగీతం చక్రవర్తి. ఇక చక్రవర్తి అంటే చెప్పక్కర్లేదు. ఆ రోజుల్లో చక్రవర్తి గారి మ్యూజిక్ అంటే సినిమా హిట్ అవ్వాల్సిందే. పైగా వీరి కాంబోకు ఒక రికార్డు ఉందన్నమాట దాసరి నారాయణరావు అండ్ ఎన్టీఆర్కు. వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధమే కాకుండా ఒకరి మీద ఒకరికి అభిమాన నటులు అనేది ఒకటి, తర్వాత

కథపరంగా చాలా కేర్ తీసుకుంటారు, అద్భుతంగా తెరకెక్కిస్తారు, బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి వారి కథలు. సో వారిద్దరి కాంబోలో వచ్చినటువంటి ఈ సినిమా 1980లో విడుదలయ్యి సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేశాయన్నమాట. వసూళ్ళ పరంగా 1980లో అత్యధికంగా డబ్బులు వసూలు చేసినటువంటి చిత్రంగా ఒక రికార్డుని క్రియేట్ చేసిందనమాట. అందులో కూడా పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్గా ఉంటాయి, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంది. తర్వాత తనివి తీరినటువంటి పాటలు అనమాట ఇవి. తరాలు ఎన్ని మారుతున్నా సరే ఆనాటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటువంటి విధంగా కంపోజ్ చేయటం ఆ సంగీత దర్శకులకే చెల్లింది. సాహితీపరులు, ఆ సాహితీవేత్తలు కూడా మరి ఆ విధంగా ఏ తరానికైనా సరిపోయే విధంగా ఆ పాటలు రాయటం నిజంగా వాళ్ళకే చెల్లింది. వారందరికీ నిజంగా సెల్యూట్ చెప్పాల్సిందే.

0: పక్కనున్నదిన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్నదిన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొక్క

1983లో విడుదలై అఖండ విజయం సాధించటమే కాక జాతీయ చలనచిత్రోత్సవాలలో సత్తా చాటి ఏకంగా 4 జాతీయ అవార్డులను సొంతం చేసుకుని అరుదైన ఘనతను సాధించిన సినిమా మేఘ సందేశం. అక్కినేని నట విశ్వరూపాన్ని మరోసారి నిరూపించిన మూవీ ఇది. జయప్రద జయసుధుల జోడిలో వచ్చినటువంటి మరొక ఆణిముత్యం, అరుదైనటువంటి కళాఖండం ఇది. రమేష్ నాయుడు గారి సంగీతం అందరిని కూడా మంత్రముగ్ధులు చేసింది, జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. అంత అద్భుతంగా స్వరపరిచారు. ఆ సినిమాకు చేసినటువంటి టెక్నీషియన్స్ అనుకోండి, తర్వాత నటీ నటులు అనుకోండి, నటీమణులు అనుకోండి, అందరూ కూడా అద్భుతంగా ఆ పాత్రలో జీవించారు, అంత కష్టపడి పనిచేశారు. కాబట్టి జాతీయ స్థాయిలో 4 అవార్డులను తెచ్చుకోవడం అంటే తెలుగువారికి గర్వకారణం, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అదొక గొప్ప సందర్భం అని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా ఆ సినిమాను తెరకెక్కించారు, అందుకే అవార్డుల పంట పండిందనమాట. అలా దాసరి నారాయణరావు గారు ఆ సినిమాను అంత అద్భుతంగా తీశారు. అయితే మరి అందులో ఉన్నటువంటి ప్రతి పాట కూడా అపురూప దృశ్య గీతికగా, దృశ్య మాలికగా మరి చరిత్రలో నిలిచిపోయింది.

హాస్యాన్ని మేళవిస్తూ హీరోయిజాన్ని జత చేసి తనలోని విలక్షణ నటనను చూపిస్తున్న హీరో రాజేంద్ర ప్రసాద్ గారి ఒక మూవీ 1989 విడుదలై మంచి విజయం సాధించింది. అదే చెట్టు కింద ప్లీడర్. అందులో ఒక పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన యుగలగీతం. ఇది గీత రచన వెన్నెలకంటి, సంగీతం ఇళయరాజా. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే కమ్మని గీతాలివి.

0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 32 సెకండ్లు. కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగం అధిపతి. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టడీ కోడ్ 040 జత చేసి 2324483434, ఇంకో నెంబర్ 2324483436, మరొక నెంబర్ 2970043244, ఇంకో నెంబర్ 2970473735. ఈ నెంబర్లకు ఫోన్ చేసి నేరుగా తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డ్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారితో మాట్లాడి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. మనం వింటున్నాం ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. ఈరోజు ఒక మంచి పుస్తకం గురించి, ఆ రచయిత గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ పుస్తకాన్ని చదివి మనం ప్రేరణ పొంది స్ఫూర్తిగా తీసుకుందాం, ఆయన రచనలు స్ఫూర్తిగా తీసుకుందాం, ఆయన చెప్పినటువంటి అంశాలను స్ఫూర్తిగా తీసుకుందాం. వింటూ ఉండండి.

0: నాన్నకు ప్రేమతో సినిమా కోసం సూరజ్ సంతోష్ పాడిన పాటది. గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మీ అభిమాను ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాం. మనిషి ఎంత తెలివి, సంపద బలగం, మేధా సంపదతో అందివచ్చిన ప్రతి సాంకేతికత వచ్చే మార్పును అంగీకరిస్తూ అన్ని విధాలుగా తులతూగుతున్నా సరే మనిషి అలవాట్లు, వ్యక్తిత్వం సరిగ్గా లేకపోతే అమూల్యమైన జీవితానికి అర్థం ఉండదు. దీన్నే ఆధారంగా చేసుకుని ఒక గొప్ప రచయిత ది 7 Habits of Highly Effective People అనే పుస్తకాన్ని రాశారు. ఆ రచయిత ఎవరు? అందులో ముఖ్యమైనటువంటి ఆ 7 అలవాట్లు ఏంటో ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమం తెలుసుకుంటూ ఆ పుస్తక రచయిత యొక్క స్ఫూర్తిని మనం కంటిన్యూ చేద్దాం.

రూమ్మేట్స్ చిత్రం కోసం మల్లికార్జున్, సునీత పాడిన పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఎలాంటి అలవాట్లు ఉండాలి మనిషి జీవితంలో ఎదగడానికి అని చెప్పేసి గొప్ప సందేశంతో పాటు మంచి విషయాలను చెప్పారన్నమాట ఈ బుక్లో. ఆ రచయిత ఎవరు, మరి ఇంతకు అందులో ఏం విషయాలు ఉన్నాయి, ఏ అలవాట్లు ఉన్నాయి, మనకు తెలియని అలవాట్లా అని అనుకుంటాం. ఏ స్థాయిలో ఉన్నా సరే మనుషులు చాలా వరకు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, అలవర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కొన్ని పుస్తకాలు వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి జీవితంలో సమర్థవంతంగా ఉండటానికి, లక్ష్యాలు సాధించడానికి ఉపయోగపడతాయి. వాటి కోసం కొన్ని అలవాట్లు ఉండాలి. ఆ అలవాట్లు వ్యక్తిగత లక్ష్యాలే కాకుండా చేస్తున్న సంస్థల్లో మంచి గుర్తింపుతో పాటు విజయాలను సాధించడానికి, సంబంధాలను మెరుగుపరచడానికి, లైఫ్లో బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. మరి అలా ఉపయోగపడడానికి ఏ అలవాట్లు ఉండాలి, ఆ రచయిత ఏం చెప్పారు, దాని సారాంశం ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. వింటూ ఉండండి మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి 102.8 MHz.

మీరు విన్న ఆ పాట ఛాంపియన్ సినిమా కోసం రామ్ మిర్యాల పాడింది. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ బుక్లో 7 ముఖ్యమైన అలవాట్లు జీవితాలను ప్రభావితం చేస్తాయి అనే ఈ పుస్తకంలో మొదటిది స్వీయ వివేకంతో ఉండాలి అని అంటారు ఆయన. బి ప్రోయాక్టివ్ అంటే జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు మరి మనం ఎలా స్పందిస్తామో అది మన చేతిలోనే ఉంటుంది అని బాధ్యతగా తీసుకొని వాటిని మనమే నియంత్రించుకోవాలి. రెండవది లక్ష్యం నిర్దేశించుకోవాలి అంటారు. మరి లక్ష్యం నిర్దేశించుకోకపోతే జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? మనకు అందరి లక్ష్యాలు ఉంటాయి అని అనుకుంటాం, కానీ మన నిర్ణయించుకునే లక్ష్యంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది, మన బ్రతుకు తెరువు ఆధారపడి ఉంటుంది, మన గమ్యం ఆధారపడి ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు అన్నమాట. అయితే ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ పుస్తక రచయిత మరి ఎవరు అనుకుంటున్నారు కదా, ఎస్ మీరు ఊహించింది కరెక్టే, స్టీఫెన్ కోవీ. అయితే తన పుస్తకంలో మనిషి ఎలా మూర్తిమత్తంతో బ్రతకాలో చెప్పారు. ముఖ్యమైనటువంటి పనులు ముందుగానే చేసేయాలి అని అంటారు ఆయన. అలాగే విజయం కోసం ఆలోచిస్తూనే ఉండాలి, ఆలోచించాలి అన్నారు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు, సమన్వయం చేసుకోవాలన్నారు, స్వీయ వివేకాన్ని ఎప్పటికప్పుడు సానబెట్టుకోవాలన్నారు. ప్రతి మాట బంగారు పలుకుగా మరి గమ్యం చేరే వరకు బాటగా రాశారు స్టీఫెన్ కోవీ గారు. ఎవరిలోనైతే ఈ 7 అలవాట్లు ఉంటాయో వారు జీవితంలో గొప్పగా రాణిస్తారు, 10 మందికి ఆదర్శవంతంగా నిలుస్తారు అనేది ఆ పుస్తకం యొక్క సారాంశం. అందరికీ తెలిసిందేని అనుకుంటాం, కానీ ఆ 7 అలవాట్లలో ప్రతి అలవాటు నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది, నిన్ను గొప్పగా మలుస్తుంది. అంత అద్భుతమైనటువంటి పుస్తకం. వీలైతే చదవండి, 10 మందికి చెప్పండి. 10 మంది కోసం మనం ఉపకారం చేస్తే అది చాలా ప్రయోజనం, వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు ఏం ప్రయోజనము అనేది మనం పక్కన పెట్టాలి. మనకు స్వార్థం లేకుండా మనం ఎవరికైతే ఉపయోగం చేస్తామో వారికి జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తామో వారి జీవితంలో అదొక మలుపుగా ఉపయోగం.

వెళుతుంది, మనకు ఏమొస్తుంది చెబితే అని కాదిక్కడ. ఒకరికి ఉపయోగపడాలి అనే ఒక మంచి సంకల్పం ఉండాలి. అలాంటి సంకల్పంతో రాసినటువంటి పుస్తకం అన్నమాట ఇది. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్ గురించి. మీరు వింటున్న పాట దాస్ కా ధమ్కీ మూవీలోంచి, రామ్ మిరియాల పాడింది.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు ఇప్పుడు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు పిలుపునిస్తూ ప్రపంచాన్ని నడిపించే స్థాయి కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించి మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని కోరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదని ఆయన ప్రశ్నించారు.
2: హమ్ గర్వ సే కహతే హై ఆజ్ భారతీయ దునియా కీ టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై. అగర్ భారతీయ దునియా కీ టాప్ కంపెనీయో కో లీడ్ కర్ రహే హై తో భారతీయో కీ బనాయీ కంపెనీయా దునియా కో క్యో లీడ్ నా కరే.
1: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్

అధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తొలి ఐ బ్రిక్స్ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో 500 మందికి పైగా దిగ్గజ ఇన్వెస్టర్లు, ఆర్థిక మంత్రులు, వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ద్వారా 21 బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఇంధన, డిజిటల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా పరస్పర సరిహద్దు పెట్టుబడులు, నాన్ డాలర్ చెల్లింపులు, భారత్కు చెందిన యూపీఐ, బ్రెజిల్కు చెందిన పిక్స్ వంటి ఫాస్ట్ పేమెంట్ సిస్టంలను అనుసంధానించడం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వినియోగంపై వీరు చర్చిస్తారు. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12-13 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 18వ బ్రిక్స్ అధినేతల సదస్సు జరుగుతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో, మానవత్వమే ప్రథమం అనే భావనతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట్ర కార్యాలయం అటల్ భవన్ను ప్రారంభించి పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి సేవియర్ బట్టెల్ రేపటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అనంతరం మంగళవారం రోజున ఆయన చెన్నై పర్యటనకు వెళతారు. అక్కడ ఐఐటీ మద్రాస్ క్యాంపస్తో పాటు ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్కును సందర్శిస్తారు. అలాగే లక్సెంబర్గ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల సంస్థ ఎస్ఈఎస్ నూతన క్యాంపస్ను ప్రారంభిస్తారు. బుధవారం తెల్లవారుజామున ఆయన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. డాక్టర్ శర్మ రాజ్యసభ పదవీ కాలం నవంబర్ 25తో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 8, 2017 నుండి అండమాన్ నికోబార్ దీవుల ఎల్జీగా సేవలందిస్తున్న అడ్మిరల్ డీకే జోషి రిటైర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్ట్రపతి అస్సోంలోని గౌహటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి కూడా హాజరవుతారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో గిరిడీలోని మెర్సీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో గిరిడీతో పాటు జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంతాప ఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్,

తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుదివ్యకుమార్ సోను మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. జార్ఖండ్ గుర్తింపు హక్కులు ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో ఆగస్టు 26న మంచు ప్రమాదం కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1344కు చేరగా దాదాపు 5000 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 13100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నువాకోట్ జిల్లాలో 10 రోజుల పాటు బురద శకలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. మృతదేహాలను గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారడంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 222 మంది మహిళలు, 355 మంది పురుషులు, 453 మంది మృతదేహాల గుర్తింపు చిహ్నాలను సేకరించి భద్రపరిచారు. గుర్తింపు కోసం 1270 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉత్తర మధ్య నేపాల్ వ్యాప్తంగా ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి భారత్, చైనా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ప్రపంచ 5వ ర్యాంక్ జోడీ అయిన సాత్విక్ చిరాగ్ సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రీన్ అయూబ్ టాన్ వి కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్లో తమ 2వ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆసియా గేమ్స్ ఛాంపియన్లు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:50 జరిగే ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన హేజీ టింగ్, రెన్ జియాంగ్ యూ జోడీతో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ధి ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 40 సెకండ్లు. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్,

0: NYDH, NHB, NRLM, NULM, స్టాండ్ అప్ ఇండియా, ముద్ర, CGT, MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
2: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్లో మీరు విన్న ఆ పాట లెనిన్ సినిమా కోసం శ్వేతా మోహన్ జూబిన్ నౌటియాల్ పాడిన పాట విన్నారు. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
0: తెలుసు కదా మూవీ కోసం రామ్ మిర్యాల పాడిన పాట విందాం ఇప్పుడు.

0: ఇరుముడి సినిమా కోసం హేషం అబ్దుల్ వహాబ్ సాధిక పాడిన పాట విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెట్స్. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్లు చివరిగా విందాము. కొరియన్ కనగరాజు ఈ సినిమా కోసం నరసన్న పాడింది.

మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. శ్రోతలకు ఒక గమనిక. సోమవారం అంటే రేపు ఉదయం 11 గంటల నుంచి వరకు తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొనే శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324484. మరొక నెంబర్ 2324484. ఇంకో నెంబర్ 2970434324. మరొక నెంబర్ 2970474735. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డైరెక్ట్గా మరి తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారితో నేరుగా మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 మెగాహెర్ట్స్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. హైదరాబాద్లోని మియాపూర్లో దేశంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన అహింస స్తంభం రాబోయే తరాలకు శాంతి అహింసల సందేశాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చేయూత సామాజిక భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించింది. ఇందిరాపారు ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కొనసాగుతోంది. రాష్ట్రంలోని భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఈరోజు యెల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం సభలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పూలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అలాగే ప్రతిపక్షాలను నిలువరించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పక్ష సభ్యులు కూడా సర్వసన్నద్ధమవుతున్నారు. శాసనసభ మండలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అధికారులు సహకరించాలని, సమన్వయంతో పనిచేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. రేపు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వారు నిన్న శాసనమండలి కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ధర్నాలు, రాస్తారోకులు జరగకుండా

0: ప్రశాంతంగా సమావేశాలు జరిగేలా చూడాలని, సమావేశాలు జరిగే సమయంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి మంత్రులకు సభ్యులకు సహకరించాలని స్పీకర్ మండలి చైర్మన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్లోని మియాపూర్లో దేశంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన అహింసా స్తంభం రాబోయే తరాలకు శాంతి అహింసల సందేశాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జైన్ సమాజ మహిళలు నాయకత్వం వహించడం విశేషమని కొనియాడిన ఆయన, అహింస అంటే శారీరకంగానే కాక మాటల్లో ఆలోచనలు కూడా పాటించాల్సిన అత్యున్నత బలమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా సాధికారత దిశగా నారీ శక్తి వందన అధినియం వంటి చర్యలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో జైన బ్రాహ్మణ మహేశ్వరి సమాజాల పాత్రను కొనియాడిన మంత్రి, 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో సాంస్కృతిక విలువలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. చేయూత సామాజిక భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణతో పాటు పరిశీలనను సమాంతరంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేయగా, అర్హులను గుర్తించేందుకు మండల, మున్సిపల్, సర్కిల్ స్థాయి అధికారులను నియమించారు. ప్రత్యేకంగా రూపొందించిన చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్లో అధికారులు దరఖాస్తుదారుల వివరాలు, పత్రాలు పరిశీలించి నివేదికలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీలోగా వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారుల జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదానికి పంపుతారు. ఆమోదం అనంతరం మంజూరు ఉత్తర్వులను సిద్ధం చేసి లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లు, రోడ్ షోలు, ఎంఓయూలపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి శనివారం నాడు సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులు గమ్యస్థానంగా తెలంగాణను మరింత బలోపేతం చేసేలాగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచేలాగా పలు పాలసీలను గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తామన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసేలాగా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్కు విస్తృత ప్రచారం లభించేలాగా రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిన్న సాయంత్రం వనపర్తిలో 70 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం కార్నర్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ,
1: శాఖలో ఉన్నటువంటి 70 కోట్ల రూపాయలను మరి శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషం. ఈ రోజు ప్రతి దగ్గర అభివృద్ధి, రోడ్లు గాని, లైట్లు గాని, హెల్త్ గాని, యంగ్ ఇండియా స్కూల్స్ గాని, ఇవన్నీ చేస్తూ సన్నవ్యం గాని 15 లక్షల ఇవాళ రేషన్ కార్డులు ఈ 2.5 ఏళ్ళల్లో ఇచ్చినాం. లక్షల మందికి ఇళ్లలో కరెంటు వెలుగులు నింపుతా ఉన్నాం.
0: మైనారిటీ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అసరుద్దీన్ సూచించారు. ఫైళ్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సచివాలయంలో నిన్న వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడమీ, షాహీ మసీద్, గురుకులాలు, ఖాజీలకు సంబంధించిన విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా నెలకు భారీగా జీతభత్యాలు పొందుతూ ప్రజాధనాన్ని తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పూనం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మహాధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్దిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక విధాన లక్ష్యాలకు అనుగుణంగా అధిక పర్యాటకాధారణ ప్రాంతాలను గుర్తించి నాణ్యమైన హోటల్ మౌలిక సదుపాయాల అభివృద్ది చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థకు చెందిన ఆస్తులను ఆధునికీకరించడంతో పాటు నిబంధనల మేరకు అనువైన ప్రభుత్వ సెమీ ఫారెస్ట్ భూములను హోటళ్ల నిర్మాణానికి గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. వారసత్వం, సంస్కృతి, ఈకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి విభాగాలను ప్రోత్సహించేందుకు వ్యూహం సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి చెప్పారు. న్యూఢిల్లీలోని జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లోక్ అదాలత్కు సంబంధించిన ప్రెస్ నోట్ను ప్రజా

0: ప్రయోజనార్థం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ సెల్ డిప్యూటీ డైరెక్టర్కు లేఖ రాశారు. రాష్ట్రంలో 4 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగానికి పూర్తి సహకారం అందిస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. నిన్న సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్లా విజయ్ ఇంటికి వెళ్లి ఎలక్ట్రానిక్ మరమగ్గాన్ని ఆవిష్కరించారు. మగ్గంపై రూపొందించిన వెండి వెన్నెల చీరను పరిశీలించారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం రేపు ఎల్లుండి జిల్లాలో పర్యటిస్తుంది. విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రతిపాదించిన సీతంపేట, సుజాత్నగర్, దుమ్ముగూడెం, చాపరాలపల్లి, పాల్వంచ, దమ్మపేట, పెనగడపులను తనిఖీ చేస్తుంది. ఈ నెల 15వ తేదీన వేములవాడ తిప్పాపూర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోశాలలో కోడలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉమ్మడి కరీంనగర్కు జిల్లా చెందిన సన్నకారు చిన్నకారు రైతులు అర్హులని వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొమురం భీమ సైఫాబాద్ జిల్లా వ్యాప్తంగా తీజ్ పండుగ ముగింపు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని చింతకుంటలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముగింపు వేడుకలకు హాజరు కాగా కెరమెరిలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి వరద కాల్వ ద్వారా 679 క్యూసెక్ల మేర ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 20.516 టీఎంసీల మేరకు నీరు నిల్వ ఉంది. హనుమకొండ జిల్లాలోని గట్ల నర్సింగాపూర్ కొత్తకొండ రహదారిపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వంతెన నిర్మాణం పనుల కోసం 2,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులను మంజూరు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు రాస్తారోకో చేపట్టారు. కరీంనగర్లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రారంభ వేడుకలకు ఈరోజు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఈరోజు సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది. శ్రావణ మాసం ముగుస్తున్న సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి హనుమంత ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. భీమేశ్వర స్వామికి కోడతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట పర్యాటక శాఖ 2026 ఏడాదికి గాను రాష్ట పర్యాటక అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుందని హనుమకొండ పర్యాటక శాఖ అధికారి శివాజీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు వింటున్నారు వివిత్ భారతి. ఇప్పుడు విందాం షో టైం కార్యక్రమం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం వివిధ భారతి. మేము అడిగే ప్రశ్నకు సమాధానం తెలిస్తే సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. ప్రశ్న వచ్చేస్తుంది.

మాత్రం ఆలస్యం చేయకుండా మరి మా శ్రోతలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు, మాకందరికీ తెలుసు. ఎందుకంటే కార్యక్రమం అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి. హీరో వెంకటేష్, దర్శకులు కె రాఘవేంద్రరావు కాంబోలో వచ్చినటువంటి మొదటి సినిమాలో రావు గోపాలరావుకు భావమర్దిగా నటించిన నటులు ఎవరు? ప్రశ్న మరొకసారి, హీరో వెంకటేష్, దర్శకులు కె రాఘవేంద్రరావు కాంబోలో వచ్చినటువంటి మొదటి సినిమాలో రావు గోపాలరావుకు భావమర్దిగా నటించిన నటులు ఎవరు? మీ కనుక ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కు వాట్సప్ చేయండి.

షోటైం కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట సెవెన్ బై జీ బృందావన్ కాలిని సినిమా కోసం హారీష్ రాఘవేంద్ర మధుమిత పాడిన పాట విన్నారు. సంగీతం సమకూర్చిన వారు యువన్ శంకర్ రాజా. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, హీరో వెంకటేష్, దర్శకులు కె రాఘవేంద్రరావు కాంబోలు వచ్చిన మొదటి సినిమాలో రాఘోపాలరావుకు భావమర్దిగా నటించిన నటులు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. ప్రశ్న వేసిన మరుక్షణమే ఆన్సర్ చేశారు మొట్టమొదటి శ్రోత బి దివాకర్ ఉమ్మెడ. రైట్ ఆన్సర్ చేశారు. రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. దోర్నల బాలరాజ్ వనస్థలిపురం హైదరాబాద్, పంతాడు శ్రీనివాసరావు మోరిపల్లం నుండి, నిమ్మాని గ్రామం పున్న వెంకటేష్ హేమలత, జానకంపేట నుంచి ఎం శ్యామ్లాల్, అరుణ రజేందర్ జకరణపల్లి నుంచి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగ్న రామ్ప్రసాద్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగూర్తి నుంచి, వీరు వనపర్తి నుంచి రామయ్య సుధారామయ్య ఇంక వారి మిత్రులు. అయితే ముందుగా మీరు సమాధానం కరెక్ట్గా టైప్ చేయండి, ఆ తర్వాత మీ పేర్లు టైప్ చేస్తే బాగుంటుంది. అయితే వీరు చెప్పినటువంటి ఆన్సర్ రాంగ్ అన్నమాట. తర్వాత దస్తగిరి సంధ్య పుత్తూరు కడప జిల్లా నుంచి మధుకర్ నందిపేట్, ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూరు నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుండి, పానుగంటి రవి గౌడ్ ఫ్యామిలీ ఓల్డ్ ఎంఐజీ కాలనీ బీహెచ్ఎల్ నల్లగండ్ల నుంచి, శేరలింగంపల్లి నుంచి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, నిజం పోతంగల్ నీతోట సంతోష, నిఖిల్ రణవీర్ నమ్రత నిత్య సంతోష్ని, అప్పలరాజు పేడన నుండి, అంకుశోప నుంచి దోర్నాల సుదర్శన్, కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి షేరి బాలాజీ సావిత్రి కుమేర్, గుల్బర్గా కర్ణాటక జిల్లా నుండి శివకుమార్, గంగాధర శ్రీనివాస రాజన్న సిరిసిల్ల జిల్లా విలాసాగర్ గ్రామం నుండి, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం, నారాయణ స్వామి పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఏనుగల్లు నుండి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, బూదన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీతేజ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, ఇంద్రనగర్ నుంచి వీరు సిహెచ్ పాలెం పోలియ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, ప్రసాద్ నిజామాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీరెంత రైట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు, కొంతమంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. అయితే సరైన సమాధానం మాత్రం రాళ్లపల్లి, ఇది సరైన సమాధానం. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతుంది ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగా హెర్ట్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, చిరంజీవి నటించిన రెండవ సినిమా కెమెరామెన్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? చిరంజీవి నటించిన రెండవ సినిమాకు కెమెరామెన్గా పనిచేసినటువంటి ఆర్టిస్ట్ ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240820 నెంబర్కు వాట్సాప్ చేయండి.

ఆపద్ బాంధవుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, చిరంజీవి నటించిన రెండవ సినిమాకు కెమెరామెన్గా పనిచేసిన ఆర్టిస్ట్ ఎవరు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరియైన సమాధానం కోసం చాలామంది శ్రోతలు కూడా ప్రయత్నం చేశారు. ముందుగా వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే సమాధానం చెప్పాలి, ఆన్సర్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ కార్యక్రమానికి మరింత శక్తిని అందిస్తున్నారు. మరికొంతమంది శ్రోతలు పార్టిసిపేట్ చేయాలనే ఆకాంక్ష కుతూహలం కలగజేస్తున్నందుకు థ్యాంక్స్ అన్నమాట. అయితే చాలా రేర్గా కొంతమంది మాత్రమే దీనికి సరైన సమాధానం పంపించారు. వాళ్లలో సరైన సమాధానం పంపించిన వాళ్ళు అతి కొద్ది మందిలో భాను మియాపూర్ నుంచి, అలాగే బాలకృష్ణ నర్సంపేట నుంచి, కనకారావు పెడన నుండి, కనాజిగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు.

వచ్చారు వీరందరికీ స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరి ఇలాగే చాలా ఉత్సాహంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఆ నలుగురు సినిమాలు జ్యోతిష్కుడుగా నటించిన నటులు ఎవరు? ఆ నలుగురు సినిమాలు జ్యోతిష్కుడుగా నటించారు ఒక ఆర్టిస్ట్ అనమాట, ఆర్టిస్ట్ పేరేంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే సమాధానం చేయండి 0402324048 నెంబర్కు. సరైన సమాధానం చెప్పలేదని ఆలోచిస్తున్నారు కదా, బిఎస్ లోకనాథ్.

0: పరదేశి సినిమా కోసం మను శుభ పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం షోటైం. షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మరి మనం అడిగినటువంటి ప్రశ్న, ఆ నలుగురు సినిమాలో జ్యోతిష్కుడిగా నటించిన నటులు ఎవరు అని మన ప్రశ్న వేశాం. మరి దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు చాలా కరెక్ట్గా పంపించారు. సో ఎవరెవరైతే ఇన్ టైంలో పంపించారు వారి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, అరుణ రాజేందర్ జక్రన్పల్లి, పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఏనుగల్ల నుండి, ప్రేమ్నాథ్ కళావతి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి హంపాపురం విలేజ్ నుండి, ఆర్ రఘునాథ్ సికింద్రాబాద్ నుండి, కిరణ్ జ్యోతి ఓల్డ్ మలక్పేట నుంచి, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ హైదరాబాద్ బీరన్ నగర్ నుండి, మౌనిక బాలు వినయ్ కుమార్, ఎన్ శ్రీనివాస్ సుతుకారం గేట్ పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా, భాను మియాపూర్, పెడనా జూ కనకారావు, జయలక్ష్మి ఖైరతాబాద్, వరంగల్ ఫర్క్వాడ నుండి మల్లికార్జున్ సులోచన ప్రియాంక, బ్రహ్మయ్య కర్నూల్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, ఫీర్జాద్గూడ నుండి శ్రీనివాస్, పెడ నుండి అప్పలరాజ్, పుట్టపాక నుండి భవాని వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, కర్నూలు జిల్లా నుండి నాగర్కల్ నుంచి నేదరుని కళ్యాణాచారి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుండి బాలకృష్ణ నర్సంపేట్, సత్యవోలు సీతాదేవిక మహాలక్ష్మి ఫ్రమ్ ఏఎస్ రావు నగర్ నుండి, ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఎల్ నల్గండ్ల శరీలింగపల్లి నుండి, పానుగంటి రవి గౌడ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, తోట సంతోష్ నిఖిల రణవీర్ నమ్రత నిత్య సంతోషిని, పంతాడు శ్రీనివాసరావు మురిపోలం నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, బుధాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ లక్ష్మీ దివ్య, న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, శ్యామ్లాల్ జాన్కంపేట నుండి శ్రీనివాసరావు ఖైరతాబాద్ నుండి, దోర్నాల బాలరాజ్ హైదరాబాద్ వనసలిపురం నుండి, బి దివాకర్ ఉమ్మడి నుంచి మనం పంపగానే మనం ప్రశ్న అడగగానే వెంటనే సమాధానం చేశారనమాట. వీరు అన్ని ప్రశ్నలకు ముందుగా సమాధానం చేస్తూ ఉన్నారు. మరి ఎంత నాలెడ్జ్ ఉంది. సో మిగతా వాళ్ళకి లేదని కాదు, మిగతా వాళ్ళు కూడా ఆలోచించి ఇది రైటా అది రైటా అని సరైన సమాధానం పంపాలి, మళ్ళీ రాంగ్ చేయకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో సరైన సమాధానం జూనియర్ రేలంగి, ఇది సరైన సమాధానం. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు చలనచిత్రం ఏది? రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు చలనచిత్రం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాస్గా తేలిపోతున్నాం. శ్రోతలు చాలా ఉత్సాహంగా చాలా హుషారుగా ఆన్సర్ చేస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ పాట అయిపోయేలోపు మీ సమాధానం ముందుగా ఉండాలి. మీ పేరు తర్వాత నెక్స్ట్ మీ ఊరు అవి మాత్రమే టైప్ చేయండి. ముందుగా మీ పేరు టైప్ చేసి తర్వాత చివరికి ఆన్సర్ టైప్ చేయకండి. అలా అయితే అందరి పేర్లు చదవచ్చు, మీకు హ్యాపీగా ఉంటుంది.
1: Can you feel her? Is your heart speaking to her?

ఆడవారి మాటలకు అర్థాల వేరులే సినిమా నుంచి ఆ పాట విన్నారు. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, రష్యన్ భాషలోకి అనువాదం చేసిన తొలి తెలుగు చలనచిత్రం ఏది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు ఎప్పటిలాగే అంతే ఉత్సాహంతో అంతే హుషారుగా సమాధానం చేశారు. కానీ కొందరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్, కళావతి, నందిపేట నుంచి వాణి, లింబాద్రి, న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ్, నరేందర్, వెంకట నర్సయ్య వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. వీరికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ సరైన సమాధానం సాగర సంగమం. ఇది ఇవాళ్టి షో టైం కార్యక్రమం. షో టైం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన

శ్రోతలందరికీ స్పెషల్ థ్యాంక్స్. మీరు వింటున్న పాట జీన్స్ చిత్రం నుంచి, గానం నిత్యశ్రీ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: శ్రోతలకు ఒక గమనిక. సోమవారం అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీసు రిక్రూట్ బోర్డ్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాస్ గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగం అధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టడీ కోడ్ 040 జత చేసి 2324484 మరొక నెంబర్ 2324484 2970434324 ఇంకో నెంబర్ 2970437355 ఈ నెంబర్లకు కాల్ చేసి డైరెక్ట్గా తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డ్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారితో నేరుగా మాట్లాడి మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు. మీ సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా వినండి ఆకాశవాణి వార్తా విభాగం నుంచి ప్రసారమయ్యే ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు. ఆకాశవాణి స్టూడియోలో సమయం 2 గంటలు.
1: Prime Minister Narendra Modi says India's economic strength and policy dynamism is driving nation towards Vikasit Bharat, calls upon Indian companies to aspire to lead the world. India backs UN resolution on equal area world map, reiterates Jammu and Kashmir and Ladakh must be depicted as per Indian official map as sovereignty and territorial integrity are non-negotiable. 10 people dead, several hospitalized after consuming suspected spurious liquor in Sagar district of Madhya Pradesh. Iran strikes 3 US tankers and vessels in Strait of Hormuz. Flood situation worsens in Bihar and Uttar Pradesh after heavy rainfall. IMD forecasts heavy rain over Haryana, Chandigarh, Punjab, Rajasthan and Uttar Pradesh. In China, Masters Badminton, Indian pair of Sattvic Sairaj Ranki Reddy and Chirag Shetty to take on Chinese pair in title clash this afternoon. Prime Minister Narendra Modi has called upon Indians to dream big and lead from the front, saying that if Indian talent can lead the world's top companies, Indian enterprises can also lead the world. Mr. Modi made these remarks while addressing the gathering at the centenary celebrations of Shriram College of Commerce, SRCC, in New Delhi. Encouraging the ambitious spirit of the 21st century youth, the Prime Minister celebrated their drive to build unicorns, innovate in drone technology and create cutting-edge AI solutions.
2: Hum garv se kehte hain ki aaj Bharatiya duniya ki top companies ko lead kar rahe hain. अगर भारतीय दुनिया की टॉप कंपनियों को लीड कर रहे हैं तो भारतीयों की बनाई कंपनियां दुनिया को क्यों लीड न करें.
1: The Prime Minister also highlighted that the world now praises India's policy dynamism and its status as the fastest growing major economy. He asserted that achieving a 7.8% quarterly growth amid the West Asia war and global trade hurdles demonstrates India's intrinsic capability.
2: जो दुनिया तब भारत में पॉलिसी पैरालिसिस से चिंतित थी वो दुनिया आज

0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2 గంటల 15 నిమిషాలు దాటి 27 సెకండ్లు. కొన్ని క్షణాల్లో శక్తిశీల కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

ఖడ్గం సినిమా నుంచి సుమంగళి పాడిన పాట విన్నారు. మనం శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. దాతృత్వ పని, స్త్రీవాద ప్రచారం, ప్రపంచీకరణ కోసం అవిశ్రాంత పోరాటం చేసిన మహిళా చైతన్య దీపిక, సమాజ సేవలు తరించి అందరినీ స్పందింపజేసిన మానవతామూర్తి, మొదటి ప్రపంచ యుద్ధంలో శాంతి స్థాపనకు గాను విశేషంగా కృషి జరిపిన వీర యోధురాలు, మొదటి అమెరికన్ నోబెల్ శాంతి బహుమతి పొందిన మార్గదర్శకురాలు, ఇలా ఎన్నో విశేషాలు ఆమె జీవిత ప్రయాణంలో. ఇంతకీ ఎవరా మహిళ, ఎవరా

ఆదిపర్వం సినిమా కోసం మేఘన సుల్తాన్ వాలి పాడిన పాట విన్నారు. మనం శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. ప్రతి విజయం వెనుక ఒక సాధన మాత్రమే ఉండదు, కఠోర దీక్ష, శ్రమల పరంపర, అలాగే దారి తీసిన పరిస్థితులు కూడా ఉంటాయి. అందరిలాగే మనం చెప్పుకుంటున్న ప్రముఖ సంఘ సేవకురాలు కూడా అందరిలానే తన బాల్యం గడిచింది. కానీ తన కుటుంబంలో జరిగిన కొన్ని విషాద సంఘటనలు, తన స్నేహితురాలు కూడా ఒక వ్యాధితో కాలంలో కలిసిపోయిన, ఇలాంటివెన్నో కారణాలతో కలత చెంది మరి ఆమె సంఘ సేవకురాలుగా మారిపోయి స్త్రీవాద ప్రచారం మొదలుపెట్టారు. ప్రపంచ శాంతికి పాటుపడ్డారు. ఆమె ఎవరో కాదు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జేన్ ఆడమ్స్. ఈమె మరి అమెరికన్ చరిత్రలో మొదటి అమెరికన్ మహిళగా నోబెల్ శాంతి పొందినటువంటి మొదటి అమెరికన్ మహిళగా రికార్డులకి ఎక్కారనమాట. మరి ఆ మానవతా మూర్తి జయంతి ఈరోజు ఆమెకు నివాళిగా. మరి ఆమె గురించి, ఆమె సాధించిన విజయాలు, ఆమె మానవాళికి చేసినటువంటి సేవల గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఆమె గురించి చాలా విషయాలని అవన్నీ మాట్లాడుకుందాం. వింటూ ఉండండి.

ఆహుతి సినిమా కోసం స్వీయ సంగీతంలో వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమంలో జేన్ ఆడమ్స్ జేన్ సందర్భంగా ఆమె సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె మహిళా సాధికారత కోసం నడుం బిగించి ఎంతోమందిని చైతన్యం చేసినటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1860 సెప్టెంబర్ 6న జన్మించిన ఆడమ్స్ 1885 నుంచి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం మొదలుపెట్టారన్నమాట. బల్దిమోర్లోని ఆఫ్రికన్ అమెరికన్ అనాథలకు మరి వారిని బాగా చూసుకోవటం, వారి ఆలనా పాలన చూసుకోవటం, తర్వాత అనేక దాతృత్వ సంస్థలలో కీలకంగా పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించారన్నమాట. ఒక మానవతా మూర్తిగా అవతరించారు. అన్ని అనేక సేవా కార్యక్రమాలు, సంఘ సంస్కర్తగా కూడా ఆమె అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ప్రపంచ దృష్టిని ఆమె ఆకర్షించారు. పేరు కోసం, ప్రఖ్యాతల కోసం కాకుండా తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, తనలాగా ఎంతోమంది జీవితాల్లో ఎన్నో రకరకాల సంఘటనలతో బాధపడుతూ ఉన్న వాళ్ళందరి కోసం, అనాథల కోసం, అభాగ్యుల కోసం ఆమె చేసినటువంటి సేవలు ఇంకెవరు చేయలేదన్నమాట. అదేవిధంగా ప్రపంచ శాంతిని కాంక్షించారు ఆవిడ. మరి సో అంత గొప్ప మానవతామూర్తి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి.

దొంగరాముడు అండ్ పార్టీ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు మనం. శక్తిశీలి కార్యక్రమంలు జేన్ యాడమ్స్ జయంతి సందర్భంగా ఆమె సాధించిన విజయాలు, ఆమె ప్రజలకు చేసిన సేవలు, అలాగే అనాథలకు ఆమె పంచినటువంటి దాతృత్వ పని, ఆ అంశం గురించి

0: మాట్లాడుకుంటున్నాము. అయితే పొరుగున ఉన్న పేదలకు విద్యతో పాటు సామాజిక సేవ చేయాలనే సంకల్పంతో అమెరికాలో సెటిల్మెంట్ హౌస్ అనే ఒక సేవా సంస్థ నెలకొల్పారు ఆడమ్స్ గారు. ఆ సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ ఒక ప్రముఖ అంతర్జాతీయ సామాజిక సేవా కేంద్రంగా, మేధావుల కేంద్రంగా విరాజిల్లుతోంది. మరి ఆ సమయంలో అంతలా మరి ప్రభావితం చేసినటువంటి మహిళ అన్నమాట ఆమె. మహిళ కాదు, మహిళా శక్తి అని చెప్పవచ్చు. సొంతంగా కేంద్రంగా మరి అది ఒక పెద్ద కేంద్రంగా మారిపోయి ప్రపంచ యుద్ధ శాంతిని కోరే విధంగా, ఆ శాంతిని కోరేటువంటి నిలయంగా మారిపోయింది అంటే మాటలా చెప్పండి. అందుకే ఆమె విశ్వశాంతిని కాంక్షించే ప్రపంచ మహిళగా మరి ఆమెకు నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చిందన్నమాట. అంత గొప్ప మహిళా శక్తివంతురాలు మన జేన్ యాడమ్స్ గారు. ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz.
1: ముద్దుల ముమ్మారావుగా పెద్దమ్మాయి 18 సకల్ సిట్టమ్మ గారి చిన్న కోడలు 48 నీళ్ళు నోసుకుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను గాని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: Suzy!
1: Ah, vem, Suzy?
0: É? Vê, Suzy, fiz aí, foi, bate no motão.
1: అంత గొప్ప వేస జరమాకు కూడా చూపించరాదే.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మన వింటున్న కార్యక్రమం శక్తిశీలి. ఈరోజు జేన్ ఆడమ్స్ జయంతి సందర్భంగా ఆమె సక్సెస్ జర్నీ, ఆమె అనాథలకు ఎలా సేవ చేశారు, సంఘ సంస్కర్తగా, సంఘ సేవకురాలుగా, మాతృత్వ దాతృత్వ పని, స్త్రీవాద ప్రచారంగా ప్రచారాన్ని ఎత్తుకొని ఒక పోరాటం ఎలా చేశారు, మహిళల హక్కుల కోసం, ఓటు హక్కుల కోసం ఏ విధంగా పోరాటం చేశారు అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి జేన్ ఆడమ్స్ ఒక స్త్రీ కాదు, ప్రేరేపిత మానవ శక్తి అని చెప్పుకోవచ్చు. ప్రపంచ మానవాళికి, అనాథులకు, అభాగ్యులకు ఆమె ఒక కల్పతరువు. యావత్ మేధావులను కదిలించిన చోదక శక్తి ఆమె. మహిళల ఓటు హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన దీశాలి. మహిళలు పురుషుల కంటే చాలా ఉన్నతమైన వారు ఎప్పటికీ అని చెబుతూ ఉంటారు. కారణం ఏంటంటే, మానవత్వం మరి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ముందు వరుసలో

ఎవరు ఉంటారు అంటే మహిళలు మాత్రమే ఉంటారు. అలా మానవతావాదులుగా మరి వీరు చూపేటువంటి ప్రేమ అది ఇంక ఎవరు ఇవ్వలేరు అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మాతృమూర్తి అన్నమాట. అలాంటి మాతృమూర్తి యొక్క జయంతి ఈరోజు, పుట్టినరోజు ఈరోజు. మరి ఆమెకు నివాళిగా మనము ఆమె గురించి తెలుసుకోవడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచ శాంతిని కాంక్షించినటువంటి మహిళగా ఆమెకు నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. అంత గొప్ప మహిళా శక్తి ఆమె. అయితే ఆమె గురించి మనం ఈ తక్కువ సమయంలో చెప్పడము, అంత సంక్షిప్తంగా చెప్పడం మట్టికే చేయగలం, కానీ పూర్తి జీవిత చరిత్రను మనం చెప్పలేం. కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడు ఆమె గురించి తెలుసుకోవాలనే కుతూహలం, ఆమె యొక్క జీవిత చరిత్ర మనకు స్ఫూర్తిగా తీసుకోవాలనుకున్నప్పుడు వీలు కుదిరితే చదివితే ఆమె గురించి బాగా తెలుస్తుందన్నమాట. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం. చంద్రముఖి సినిమా నుంచి మీరు వింటున్న పాట.

0: తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం చం చం తా ధీం తోం నం చం చం తకిట తికిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాం తోం తత్త తలాం తోం తగడ తలాం తోం.
1: ఇది ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 17 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు. వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమం మిమ్మల్ని సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్ వివిధ భారతి.
2: कार्यक्रम में हम लेकर आए हैं आपके पत्र, आपकी पसंद के फरमाइशी गीत. और कार्यक्रम का पहला गीत जिसकी फरमाइशें भेजी है आप सभी दोस्तों ने, गांव जाखोद राजस्थान से पूजा खटक, बिमला देवी और शुभम दयाल खटक, चारकोप कांदिवली वेस्ट मुंबई से अनिल कुमार वैद्य, गांव पालधी महाराष्ट्र से इसी गीत को सुनना चाहते हैं संजय पाटिल, नरेंद्र पाटिल, शेखर पाटिल, चेतना पाटिल, मानसी पाटिल, किरण पाटिल और शैलाबाई पाटिल, कृष्णा कॉलोनी इंदौर से नियाज मोहम्मद मंसूरी, सरताज बानो, उबैद, अलीना जुनैद, रजिया मुआज और आयात मंसूरी, और ऑक्सीजन पार्क राहुल नगर अमरावती से सिद्धार्थ गोंदडाने, अर्चना प्रतिभा ताई और पद्माकर गोंदडाने. लीजिए सुनिए अपनी पसंद का गीत किशोर कुमार और सपना मुखर्जी की आवाजों में. गीतकार हैं इंदिवर, संगीतकार हैं कल्याण जी आनंद जी. फिल्म का नाम है जांबाज़.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గంగపుత్రుల సంక్షేమానికి, మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద హుసేన్సాగర్ తీరంలో నిర్వహించిన తెలంగాణ గంగా తెప్పోత్సవంలో మంత్రి పాల్గొని గంగాహారతి స్వీకరించారు. దేశంలోనే అత్యధిక పామాయిల్ తోటలు రాష్ట్రంలోనే ఉన్నాయని, రాబోయే 2-3 ఏళ్లలో 14 పామాయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి సాగును మరింత ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత నాణ్యమైన విద్యను ఒకే క్యాంపస్లో అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రభుత్వం నిర్మిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చిలుకూరు మండలం సీతారాంపూర్ గుట్టలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 70,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే రైతుల ఖాతాల్లోకి 160,000 కోట్ల రూపాయలు జమ చేశామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు విత్ యువర్ ఆర్జే నాగ్. సండే అంటే హాలిడే, హాలిడే అంటే జాలీ డే. ఆల్మోస్ట్ ఎంజాయ్మెంట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చిందేమో కదా. నోనో, అసలైన ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ట్యూన్ చేశారు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం 550 దాకా. మంచి మంచి కబుర్లు ఉన్నాయి, అలాగే వండర్ఫుల్ సాంగ్స్ కూడా వినిపిస్తాను మీకోసం. ఇవాళ స్పెషాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఈ డేకి చాలా స్పెషల్స్ ఉండడం, పైగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అవి. మీరు అలా హ్యాపీగా హాట్ హాట్ చాయ్ తగ్గుతూ నేను చెప్పే మీ ఆర్జే నాకు చెప్పే కబుర్లన్నీ వినండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఈరోజు కుదరదు, రేపు చేస్తాను, ఆ తర్వాత కూడా మళ్ళీ రేపే చేస్తాను. ఈ రేపు అనే ఒక్క మాట మన లైఫ్లో ఎన్ని పనుల్ని పోస్ట్పోన్ చేస్తుందో తెలుసా? సెప్టెంబర్ 6 ఈరోజు ఫైట్ ప్రొక్రాస్టినేషన్ డే, అంటే వాయిదా వేసే అలవాటుతో పోరాడే రోజన్నమాట. పని కష్టం కాబట్టి మనం వాయిదా వేయం. చాలాసార్లు మొదలు పెట్టడమే కష్టంగా అనిపించడం వల్ల వాయిదా వేస్తామంట. ఒక పెద్ద పడి కనిపిస్తే మన మెదడు అంటుంది, అయ్యో చాలా ఉంది తర్వాత చూద్దామని. అక్కడే మనం ఒక చిన్న ట్రిక్ ప్లే చేయాలి. మొత్తం పని గురించి ఆలోచించకుండా ఫస్ట్ స్టెప్ గురించి మాత్రమే ఆలోచించండి. పుస్తకం చదవాలా, మొదటి పేజ్ తెరవండి. గది సర్దేయాలా, ఒక వస్తువు దాని స్థానంలో ఫస్ట్ పెట్టండి. చేయాల్సిన పని ఉందా, 5 నిమిషాలు స్టార్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పెద్ద పనులు మనల్ని భయపెట్టచ్చు, కానీ చిన్న స్టార్టింగ్ మనల్ని ముందుకు నడిపిస్తుంది. మన జీవితంలో రేపు అనే పదం ఉండకూడదని కాదు, కానీ ముఖ్యమైన పనులన్నింటినీ రేపుకి పంపిస్తూ ఉంటే ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు అప్పుడు చేసి ఉంటే బాగుండేది అనే మాట మిగిలిపోవచ్చు కదా. అందుకే ఈరోజు ఒక చిన్న పని దాన్ని చేయండి. ఒకటే చెప్పండి, రేపు కాదు ఈరోజే ఇప్పుడే. ఎందుకంటే విజయానికి ఎప్పుడూ పెద్ద అడుగు అవసరం లేదు, కొన్నిసార్లు మొదట చిన్న అడుగు చాలు. సో రేపన్నదానికి రూపు లేదని ప్రూవ్ చేయండి. ఇప్పుడైనా మీరు స్టార్ట్ చేయాలనుకునే పనిని మొదలు పెట్టండి. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: చూడాలని ఉంది సినిమా కోసం. కవితా కృష్ణమూర్తి, శంకర్ మహాదేవన్ పైన వండర్ఫుల్ ట్రాక్ విన్నారు. చంద్రబోస్ రచన, మణిశర్మ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు

0: ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మన చేతిలో ఒక చిన్న బుక్ ఉందనుకోండి, ఆ చిన్న బుక్లో ప్రపంచం మొత్తం ఉంటుంది, కానీ దాని లోపల ఆ ప్రపంచం గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బుక్ కంటే స్క్రీన్, మొబైల్ స్క్రీన్ కావచ్చు, ల్యాప్టాప్ స్క్రీన్ కావచ్చు, ఆ స్క్రీన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి సెప్టెంబర్ 6 రోజు ఉన్న మరో స్పెషల్ డే, రీడ్ ఏ బుక్ డే. మనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి, మనం ఎప్పుడు వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళడానికి, మనం ఎప్పుడూ కలవని మనుషుల్ని పరిచయం చేసుకోవడానికి ఒక్కోసారి విమానాలు, హెలికాప్టర్లు ఎక్కాల్సిన అవసరం లేదు. ఒక పుస్తకం చాలు. ఈ రోజుల్లో మన వేలికి ప్రపంచమంతా అందుబాటులోకి వచ్చేసింది. ఒక ప్రశ్న వస్తే వెంటనే గూగుల్ లేదంటే చాట్ జీపీటీ లేదంటే ఇంకోటి. ఒక విషయం తెలియకపోతే వెంటనే వీడియో, కానీ పుస్తకం మాత్రం మనకు ఒక విలువైన అలవాటు నేర్పిస్తుంది. అదేంటంటే ఆగి ఆలోచించడం. పుస్తకం చదివేటప్పుడు మన ఊహ పనిచేస్తుంది, మన మెదడు ప్రశ్నిస్తుంది, మనసు స్పందిస్తుంది. అందుకే పుస్తకం అంటే కేవలం అక్షరాలు కాదు, మనతో మనం మాట్లాడుకునే నిశ్శబ్ద సంభాషణ. ఒక చక్కని విషయం పుస్తకాల గురించి ఏముందంటే, జపనీస్లో సుండోకు అనే పదం ఉంది. పుస్తకాలు కొనుక్కొని చదవకుండా పోగు చేసుకోవడాన్ని అలా అంటారు. మన ఇంట్లో కూడా అలాంటి పుస్తకాలు ఉంటే ఈరోజు వాటిలో ఒక్కదాన్నైనా ఓపెన్ చేయండి, ఎన్ని పేజీలు చదివారన్నది కాదు, ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఒక్క పేజీతో స్టార్ట్ చేయండి. ఈరోజు మీ ఆలోచనలోకి ఒక కొత్త పేజీ వచ్చిందా అన్నదే ముఖ్యం. సో ఈరోజు స్క్రీన్కి కొంచెం బ్రేక్, పుస్తకానికి ఒక ఛాన్స్. ఎందుకంటే ఒక మంచి పుస్తకం మన చేతిలోకి వస్తే మన జీవితంలోకి ఒక కొత్త ప్రపంచం వచ్చినట్టే కదా. ఇంకా మాట్లాడుకుందాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి, వివిధ భారతి, 102.8 FM.

0: దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో పుష్పా 2 సినిమా కోసం శ్రేయా ఘోషాల్ పాడిన చంద్రబోస్ గీతం విన్నారు.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు, నేను మీ ఆర్జేనాగ్. ఒక చిన్న బర్డ్, మన అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న పక్షి అది, కానీ అదే పక్షి 1000 కిలోమీటర్ ప్రయాణిస్తుందంటే మీరు నమ్మగలరా? ఇవాళ వరల్డ్ షోర్ బర్డ్స్ డే కూడా. తీర ప్రాంతాల్లో కనిపించే కొన్ని బర్డ్స్ ప్రతి సంవత్సరం అద్భుతమైన వలస ప్రయాణాలు చేస్తాయి, ఆహారం కోసం లేదంటే వాటికి సేఫ్గా ఉండే ప్లేసెస్ కోసం. సముద్రాలు, దేశాలు దాటి మరీ జర్నీ చేస్తుంటాయి. మనకు అది ఒక చిన్న పక్షి ప్రయాణంలా అనిపించవచ్చు, కానీ దాని వెనక ప్రకృతి రాసిన ఒక అద్భుతమైన మ్యాప్ ఉంటుంది. వాటికి మనలాంటి గూగుల్ మ్యాప్స్ అవసరం లేదు, జీపీఎస్ చేతిలో లేవు, అయినా సరైన కాలంలో సరైన డైరెక్షన్లో అవి ప్రయాణిస్తూ ఉంటాయి. అందుకే షోర్ బర్డ్స్ డే మనకు చెప్పే అసలు సందేశం పక్షుల గురించి మాత్రమే కాదు, ప్రకృతిలో ప్రతి జీవికి ఒక పాత్ర ఉంది. ఒక చిన్న పక్షి తీర ప్రాంతానికి వస్తుంది, ఆహారం వెతుక్కుంటుంది, మళ్ళీ తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తుంది. కానీ మనం ఆ తీర ప్రాంతాలను కాలుష్యంతో నింపేస్తే, ఆ పక్షి ఆగాల్సిన చోటు లేకపోతే దాని ప్రయాణం అక్కడితో ఆగిపోవచ్చు. అందుకే ప్రకృతిని కాపాడటం అంటే కేవలం చెట్లను కాపాడటం కాదు, ఆకాశంలో ఎగిరే రెక్కలకు, నీటిలో జీవించే ప్రాణులకు, నేల మీద నడిచే జీవులకు స్థలం ఇవ్వడం. ఒక్కసారి ఆకాశం వైపు చూసినప్పుడు ఒక పక్షి కనిపిస్తే అది జస్ట్ ఎగురుతున్న పక్షి కాదు, తనకు తెలియని ప్రపంచాల మధ్య దారి వెతుక్కుంటూ వెళ్తున్న ఒక చిన్న ప్రయాణికుడు. ఆ ప్రయాణానికి మనం అడ్డంకి కాకుండా ఆకాశాన్ని ఆకాశంగానే ఉంచుదాం. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్ టు ఆకాశవాణి.

0: Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్, హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఇన్ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ద ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, గోపి సుందర్ సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society.

0: వెటయాన్ సినిమా కోసం నకాష్, అజీజ్, అరుణ్, కౌండిన్య ఆది పాడిన పాట, శ్రీనివాసమౌళి రచన, అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక, జనరంజని జనరంజన్లో మీరు కోరిన పాటలు, మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపొచ్చు. లేఖలు పంపాల్సిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8, ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 500004. అలాగే ఈమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి హైదరాబాద్, హెచ్ఈఎల్ఎల్ఓ విఐవిఐడిహెచ్ బిహెచ్ఏఆర్ఏటిఐ hyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదంటే ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. మీ జనరంజని, మీ పాట, మీ మాట.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చాయ్ దో హాయ్ కబులు వింటున్నారు, నేను మీ ఆర్జే నాగస్ట్. టుడే క్లాక్లో టైం 5:37 క్రాస్ చేసి 43 సెకండ్స్ అవుతుంది. మన ఫోన్కి ఛార్జర్ కావాలి, కార్కి పెట్రోల్ కావాలి, ఇంకా ఇంకే వస్తుకో ఇంకేదో కావాలి. కానీ మన శరీరానికి ఏం కావాలి? సరైన ఆహారం కావాలి. అంటే ఎక్కువ కావాలా? కాదు. సో దాని గురించి మాట్లాడడానికి సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు, అంటే రేపటి వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మనం రోజు తింటూనే ఉంటాం, కానీ ఒకసారి ఆలోచించండి, కడుపు నిండిందా అనేది ఒక ప్రశ్న, శరీరానికి కావాల్సిన పోషకాలు అందాయా అనేది ఇంకో క్వశ్చన్. ఈ రెండు ఒకటే కాదు. మన ప్లేట్లో అన్నం ఉండొచ్చు, కూర ఉండొచ్చు, పప్పు ఉండొచ్చు, పండ్లు కూరగాయలు ఎన్నో ఉండొచ్చు. ప్రతి ఆహారం మన శరీరానికి ఒక్కో పని చేస్తుంది. ప్రోటీన్ శరీరాన్ని నిర్మాణానికి రెడీ చేస్తుంది. కార్బోహైడ్రేట్లు అయితే శక్తికి యూజ్ అవుతాయి. కొవ్వులు శరీరానికి అవసరమైన విధుల్లో భాగం అవుతాయి. విటమిన్లు, మినరల్స్, శరీరం సక్రమంగా పనిచేయడానికి ఇవన్నీ అవసరం. అంటే మన ప్లేట్ ఒక చిన్న టీం లాంటిది. ఒక ప్లేయర్తో మ్యాచ్ గెలవలేం కదా. అలాగే ఒక్క రకం ఆహారంతోనే సంపూర్ణ పోషణ అనేది సాధ్యం కాదు. మరి న్యూట్రిషన్ అంటే కేవలం ఏం తినాలన్నదేనా? కాదు కాదు. ఎంత వైవిధ్యంగా తింటున్నాం, ఆహారం ఎంత సమతుల్యంగా ఉంది, నీళ్లు తగినంత తీసుకుంటున్నామా, మన ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ న్యూట్రిషన్లో ఒక పార్ట్. అందుకే ఈ న్యూట్రిషన్ వీక్ మనకు చెప్పే చిన్న కానీ గొప్ప సందేశం ఏంటంటే, ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చేది కాదు, మన ఆరోగ్యానికి రోజు మనం చేసే ఒక పెట్టుబడి, ఒక ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఈరోజు మీ ప్లేట్ను ఒకసారి చూడండి. అందులో రంగులు ఎన్ని ఉన్నాయి? పచ్చని కూరగాయలు ఉన్నాయా లేదా? పసుపు నారింజ రంగు పండ్లు ఉన్నాయా లేదా? పప్పులు ధాన్యాలు ఉన్నాయా లేదా? ప్రకృతి మనకిచ్చిన రంగులన్నీ మన ప్లేట్లోకి వస్తే మన భోజనం కూడా ఒక అందమైన హెల్త్ ప్లేట్ అవుతుంది, రెయిన్బోలాగా. ఈ నేషనల్ న్యూట్రిషన్ వీక్లో ఒక చిన్న డెసిషన్ తీసుకుందాం. ఆకలి కోసం మాత్రమే తినం, మన శరీరాన్ని ప్రేమిస్తూ తింటాం. ఎందుకంటే మన ప్లేట్లో పడే ప్రతి ముక్క మన రేపటి ఆరోగ్యం అనే బిల్డింగ్ నిర్మించే ఒక చిన్న ఇటుక కదా. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చాయ్తో హాయ్ కబులు వింటున్నారు, నేను మీ అర్జనాగ్. బాలయ్య ఈ పేరు వింటే మాస్, బాలయ్య అంటేనే మాస్ అనే పేరు గుర్తొస్తుంది. కొరటాల శివ ఈ పేరు వింటే స్టోరీలో ఏదో స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనిపిస్తుంది. ఈ ఇద్దరు కలిస్తే ఇంకా ఆ కథ ఏ రేంజ్లో ఉంటుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా, కొరటాల శివ డైరెక్షన్.

లో క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ కాంబినేషన్పై ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు, ఎందుకంటే ఇది కేవలం ఒక హీరో ఒక డైరెక్టర్ కలయిక కాదు, ఒక మాస్ ఇమేజ్కి ఒక స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్కి జరిగే పోటీ. కొరటాల శివ సినిమాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత నడేను, దేవర కథ ఎక్కడ జరుగుతుంది, అక్కడి మనుషులు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ సమస్య ఏంటి, ఆ నెలకున్న స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ కథలో భాగంగానే చూపిస్తారు ఆయన. అందుకే కొరటాల సినిమాలో నేపథ్యం అనేది కేవలం బ్యాక్డ్రాప్ కాదు, కథలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లా ఉంటుంది. మరి ఇప్పుడు ఆ నేపథ్యానికి బాలయ్య బాబు లాంటి పవర్ హౌస్ హీరో వచ్చి నిలబడితే అదే అసలు క్యూరియాసిటీ. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అంటే బాలయ్య మార్క్ మాస్ ఉంటుంది, కొరటాల మార్క్ సోషల్ కంటెంట్ ఉంటుంది, దానికి ఫ్యామిలీ ఎమోషన్ కూడా యాడ్ అవుతుంది. ఈ మూడు కలిస్తే స్క్రీన్పై ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. కథ ఏంటి, బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, కొరటాల ఎలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నారు, ప్రస్తుతానికి ఇవన్నీ సస్పెన్స్. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, బాలయ్య బాబు స్క్రీన్ మీద అడుగు పెడితే మాస్క్ పండగే, కొరటాల కథలోకి అడుగు పెడితే ఆ మాస్క్కి ఒక అర్థం కూడా ఉంటుంది. సో ఈసారి బాలయ్య కోసం కొరటాల క్రియేట్ చేసి ఆ కొత్త ప్రపంచం ఏంటో చూడాలి, ఎందుకంటే సింహం లాంటి హీరోకి సముద్రం లాంటి కథ దొరికితే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అదే కదా ఈ కాంబినేషన్పై ఇంత క్యూరియాసిటీకి అసలు కారణం. ఎనీవే ఇప్పుడు లక్ష్మీ నరసింహ సినిమా నుంచి కార్తీక్ మహాలక్ష్మి పాడిన చంద్రబోస్ గీతం విందాం, మణిశర్మ సంగీతం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: మీరు టించేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. బ్యాండ్ మేళం సినిమా నుంచి రాము రాథోడ్, అదితి భరద్వాజ్ పాడిన పాట చంద్రబోస్. సాహిత్యం విజయ్ బుల్గానీ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. గంగపుత్రుల సంక్షేమానికి, మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రేపటి నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సమాయత్తమయ్యాయి. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. గంగపుత్రుల సంక్షేమానికి, మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించిన తెలంగాణ గంగా తెప్పోత్సవంలో మంత్రి పాల్గొని గంగాహారతి స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని మత్స్యకారులు గంగపుత్రుల సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ వాటిని భావితరాలకు అందించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సదస్సుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కూడా ఆహ్వానించి పామ్ ఆయిల్ సాగు విస్తరణ, రైతులకు మద్దతు ధరపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించిన మంత్రి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని సందర్శించి నూతన ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ,
2: దక్షిణ భారతదేశంలోనే ఉంది, కొంతవరకు 4-5 సంవత్సరాలుగా మనం మొదలు పెట్టాం కాబట్టి మనకి ఇప్పుడు 3 లక్షల ఎకరాలు దాటింది. ఈ 2-3 ఏళ్లలో ఒక 6 లక్షల ఎకరాలు వేపియాలనేది నా సంకల్పం. భారతదేశంలోనే అత్యధిక పామాయిల్ తోటలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
1: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం సభలో పలు కీలక బిల్లులు ప్రవేశపెడుతుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పూలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సభలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా సిద్దమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఎర్రవల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ ఎల్పీ సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. సభలో అనుసరించవలసిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై, ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. శాసనసభ సమావేశాలకు రాకుండా జీతం తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ప్రతిపక్ష నేతతో పాటు ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మొహమ్మద్ అజహరుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత పదవి అత్యంత బాధ్యతాయుతమైందని, అసెంబ్లీకి హాజరు కాకుండా చంద్రశేఖరరావు ఆ పదవిని అవమానిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి, సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. నిర్మల్ జిల్లాలోని బాసర్లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు పర్యాటక శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. గోదావరి నది ఒడ్డున భక్తుల వసతుల నిమిత్తం 20 కోట్లతో చేపట్టే పుష్కర ఘాట్ల నిర్మాణం పనులను మంత్రి ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, బీజేపీకి మద్దతుగా ఉన్న ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు హెచ్చరించారు. సికింద్రాబాద్ పరిధిలో లక్షలాది మంది ఓట్లను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్థిరపడిన వారి ఓట్లను ఉద్దేశపూర్వకంగా ఏరివేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని, న్యాయ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసిందని రామచంద్రరావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో

ఈ కండక్టర్ ఫోటోనిక్స్ రంగాలను బలోపేతం చేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్ ఈరోజు హైదరాబాద్లోని సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్ కోసం దశల వారి వ్యూహాత్మక రోడ్ మ్యాప్ తయారీ, పరిశోధన నుంచి వాణిజ్య తయారీ వరకు సమగ్ర ఈకో సిస్టమ్ అభివృద్ధి చేయడంపై ఇద్దరు ప్రధానంగా చర్చించారు. ఈ మిషన్ను కేంద్ర ప్రభుత్వ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0తో అనుసంధానించే అవకాశాలపై సమీక్షించారు. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయబోయే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్లో భాగస్వామి కావాల్సిందిగా వికే సారస్వత్ను మంత్రి ఆహ్వానించారు. కేంద్ర పురావస్తు శాఖ అనుమతి లభించిన వెంటనే జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ యోగలక్ష్మి నరసింహస్వామి ఆలయ విస్తరణ పునర్నిర్మాణం పనులు చేపడతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ధర్మపురిలో ఉగ్ర నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణానికి రేపు తెల్లవారుజామున భూమి పూజ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య ఈరోజు భూమి పూజ చేశారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఆలేరు నియోజకవర్గంలోని 58,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. హైదరాబాద్లోని పారాడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్లను రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులతో కలిసి పరిశీలించారు. భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, శాఖల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేస్తూ ప్రాజెక్టును త్వరగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామిని, రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాలను ఆయన సందర్శించారు. తెలంగాణలో రాబోయే 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే వినాయక చవితి వేడుకల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు ఇందుకు సంబంధించి సామూహిక సమావేశాలు నిర్వహించి సమన్వయంతో వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం ఈరోజు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్కు జిల్లా వ్యాప్తంగా 1030 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కొత్తగూడెంలోని సింగరేణి విమెన్స్ డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణను పరిశీలించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి పురుషుల డబుల్స్లో విజేతగా నిలిచారు. చైనా షెన్జెన్లో జరిగిన ఫైనల్లో 4వ సీడ్ సాత్విక్ చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో చైనాకు చెందిన హీజీ టింగ్ రెన్స్ యాంగ్ యుపై విజయం సాధించింది. తెలంగాణలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టీజీ రెడ్కో కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లను ఆహ్వానిస్తూ టెండర్లు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 148లో ఎస్ఐఆర్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ ప్రారంభించారు. వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ఆకాశవాణి ఆనాటి తరం రచయిత్రుల మీద ఈనాటి తరం రచయిత్రులు సమర్పిస్తున్న అక్షర నివాళి నీరాజనం.

0: నీరాజనం కార్యక్రమంలో ఈరోజు మనం అంగళకుదిటి గోవిందమ్మ గారి గురించి డాక్టర్ కందేపి రాణిప్రసాద్ గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమ సమర్పణ అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: అందరికీ నమస్కారం అండి. సాహిత్యం, దేశభక్తి రెండింటినీ తన రెండు కళ్లుగా చేసుకుని జీవితం కొనసాగించినటువంటి శ్రీమతి అంగళకుదిటి గోవిందమ్మ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చీరాల పేరాల ఉద్యమంగా పేరు పొందినటువంటి సంచలనం సృష్టించిన చీరాలలో ఆమె జన్మించారు. వీరి తల్లిదండ్రులు సామంతపూడి బ్రహ్మయాచార్యులు, సామంతపూడి చెంచమ్మలు. తండ్రి బ్రహ్మయాచార్యులు సామంతపూడి గ్రామ కరణంగా పనిచేసేవారు. ఆమె 10వ ఏటనే వివాహం జరిగింది. అత్తగారి ఊరు వేటపాలెం. వేటపాలెం అంటే ప్రముఖమైనటువంటి లైబ్రరీ, సారస్వత నికేతనం కలిగినటువంటి వేటపాలెం. వాస్తవ్యులైన అంగళగుదిటి మల్లికార్జునాచారి, అంగళగుదిటి శేషమ్మగార్ల చిన్న కుమారుడైన అంగళగుదిటి సుందరాచారి గారితో వివాహమయ్యి 10వ ఏటనే ఆమె అత్తగారింట్లో అడుగుపెట్టింది. అత్తగారింటికి వెళ్లే నాటికి గోవిందమ్మకు ఎక్కువగా చదువులేదు, ఎందుకంటే వయసు కూడా లేదు కాబట్టి. పేదింటి పెద్ద కుటుంబం నుండి ఇద్దరన్నదమ్ములే ఉన్న శ్రీమంతుల ఇంట అడుగుపెట్టింది. చిన్నతనాన వివాహం కావడంతో అప్పటికి ఏ విషయాల మీద పెద్దగా అవగాహన లేదు. భర్త అంగళగుదిటి సుందరాచారి గారు అప్పటికే స్వాతంత్ర ఉద్యమంలో ఉధృతంగా పనిచేస్తున్నారు. ఇల్లు వాకిలి వదిలేసి జెండాలు పట్టుకుని వందే మాత్రం అంటూ ఊరూరా తిరుగుతున్నారని సుందరాచారి తండ్రి పెళ్లి చేస్తే ఇంటి దగ్గర కుదురుగా ఉంటాడని భావించి పెళ్లి చేశారు. కాని పెళ్లి తర్వాత సుందరాచారి తన భార్యను కూడా స్వాతంత్ర్య ఉద్యమంలోకి తీసుకువెళ్లారు. ఆనాటి వందేమాతర గీతాలు, స్వాతంత్ర్యోద్యమ ఉపన్యాసాలు భార్యకు కూడా వినిపించేవారు. గాంధీ, నెహ్రూ, పటేల్, నేతాజీ వంటి నాయకుల ప్రసంగాలను తాను విని ఉత్తేజితులవటమే కాక గోవిందమ్మకు కూడా వినిపించి స్వాతంత్ర్య సమరం యొక్క ఉద్దేశాన్ని తెలియజేశారు. అలా భర్తతో పాటు గోవిందమ్మ కూడా స్వాతంత్ర్య ఉద్యమానికి ఆకర్షితురాలయ్యింది. గోవిందమ్మ అక్షరాలు కూడబలుక్కొని చదవటం గమనించిన భర్త ఆమెను చదువు దిశగా ప్రోత్సహించారు. భర్త ప్రోత్సాహంతో గోవిందమ్మ 8th ఫామ్ పరీక్షలు రాసి పాసైంది. ఇదంతా ఒక్కరోజులో జరిగిన విషయం కాదు. 4-5 సంవత్సరాల శ్రమ ఫలితంగా ఈ పరీక్షలన్నీ రాస్తూ చదువుతూ పాసైంది. పెళ్లి అయిన తర్వాత ఆడపిల్లలకు అత్తవారింట చదువు చెప్పించేవారు బహు అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన అవకాశం గోవిందమ్మకు అత్తగారింట లభించి చదువును కొనసాగించటం జరిగింది. అలా మొదలైన తన చదువును ఆగకుండా కొనసాగిస్తూ ఊళ్ళో ఉన్నటువంటి సారస్వత నికేతనంలో గాంధీగారు ప్రవేశపెట్టిన స్త్రీ విద్యా వ్యాప్తి వలన వేటపాలెంలో స్త్రీలకు చదువు, కుట్లు, అల్లికలు, జాతీయ భాష, సంస్కృత భాషలను నేర్పించడం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా మిగతా మహిళలతో పాటుగా కస్తూరిబా విద్యా కేంద్రాలకు వెళ్లడం ఈమె కూడా అలవాటు చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వందలాది పుస్తకాలను చూసి చదవాలన్న కోరిక కదిలి వాటిని అధ్యయనం చేయటం ప్రారంభించారు. కూడబలుక్కొని చదివే స్థాయి నుంచి బాగా చదవటం వచ్చాక భగవద్గీత శ్లోకాలను నేర్చుకోవాలని గోవిందమ్మ సంకల్పించింది. కానీ సంస్కృత శ్లోకాలు నేర్చుకోవటం చాలా కష్టంగా అనిపించింది. తెల్లవారుజామునే లేచి బట్టి పడితే శ్లోకాలు వస్తాయని ఎవరో చెప్పడంతో ప్రతిరోజు కఠోర శ్రమతో సాధన చేసింది. తెలుగు చదవటం కన్నా ఈ సంస్కృత శ్లోకాలు చదవటం చాలా కష్టతరమైన పని అని అర్థమైంది. అప్పుడే భర్త ఒక సలహా ఇచ్చారు. సంస్కృతం నేర్చుకుని పరీక్షలు రాయమని చెప్పారు. కస్తూరిబా విద్యా కేంద్రాలలో సంస్కృతం కూడా నేర్పించేవారు కాబట్టి గోవిందమ్మ సంస్కృతం నేర్చుకోవటం మొదలుపెట్టింది. ప్రవేశవరికి పరీక్షల్లాంటి పాస్ అయ్యే సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. దీంతో భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలన్న కోరిక తీరింది. దాదాపు 200-300 శ్లోకాలు నేర్చుకోవటమే కాక కంటతా చెప్పగలిగే స్థాయికి వచ్చారు. గోవిందమ్మకు వివాహమయ్యాక చాలా కాలం పాటు పిల్లలు కలగలేదు. ఇంటి పనంతా కూడా అత్తగారు ఆమెకు చెప్పేవారు కాదు చిన్నపిల్ల అని. అంతేకాక భర్త సుందరాచారి రైస్ మిల్లుల నిర్వహణలో నిమగ్నమై ఉండేవారు. గోవిందమ్మకు అలా చాలా సమయం మిగిలిపోతుండటంతో హిందీ నేర్చుకోవాలని అనుకున్నారు. సారస్వతనికే

తనంలో శిక్షణ ఇచ్చి పరీక్షలు రాయించేవారు. గోవిందమ్మ హిందీ నేర్చుకోవటం ఆరంభించింది. 6 నెలలకు ఒకసారి పరీక్షలు పెట్టేవారు. ప్రాథమిక కోర్సు పూర్తి చేసి పరీక్షలు పాస్ అవ్వడంతో ఉత్సాహం రెట్టింపయ్యి ప్రాథమిక తర్వాత మధ్యమ రాష్ట్ర వరకు పరీక్షలు రాసి పాస్ అయింది. సర్టిఫికెట్లు తెచ్చుకున్నది. ప్రవేశికకు చదవటం మొదలు పెట్టినా పరీక్షలు రాయటం కుదరలేదు. అంతటితో హిందీ ప్రస్థానం ముగిసిపోయింది. కూతురు అక్షరాభ్యాసానికి మహామహులైన పండితుల్ని కవుల్ని ఆహ్వానించారు. తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారితో పాటుగా దాదాపు 100లాది పండితుల్ని పిలిచి కూతురి అక్షరాభ్యాసం చేశారు. అందులో వంగవోలు ఆదిశేష శాస్త్రి గారి అష్టావధానం కార్యక్రమం, ఆల్ ఇండియా రేడియో కళాకారులతో లలిత సంగీత కచేరీలు ఏర్పాటు చేసి సన్మానించారు. సాహిత్యంపై ఉన్న అభిమానంతో సుందరాచారి తాను వెళ్లే ప్రతి సాహితీ సదస్సుకు భార్య గోవిందమ్మను, పిల్లలను తీసుకెళ్లేవారు. వారి కవితాగానాలతో ఇల్లు మారుమోగుతూ ఉండేది. తర్వాత పుట్టినటువంటి కుమారుని అక్షరాభ్యాసానికి కూడా 100లాది మంది పండితులు

0: పై ఉన్న అభిమానంతో సుందరాచారి తాను వెళ్లే ప్రతి సాహితీ సదస్సుకు భార్య గోవిందమ్మను పిల్లలను తీసుకెళ్లేవారు. వారి కవితాగానాలతో ఇల్లు మారుమోగుతూ ఉండేది. తర్వాత పుట్టినటువంటి కుమారుని అక్షరాభ్యాసానికి కూడా వందలాది మంది పండితులను ఆహ్వానించారు. రాష్ట్రంలోని చాలా మంది పండితులతో పాటు జ్ఞానపీఠ మూడవ అవార్డు గ్రహీత అయిన రావూరి భరద్వాజను కూడా పిలిపించారు. పిల్లలిద్దరి అక్షరాభ్యాసాలకు సుందరాచారి నిర్మించిన రైస్ మిల్లుల ప్రారంభోత్సవాలకు కవి పండితుల సదస్సులను నిర్వహించడంతో గోవిందమ్మకు సాహితీవేత్తల పరిచయం కూడా కలిగింది. ఇంట్లో ప్రతిరోజు కవితా పఠనాలు జరుగుతుండటంతో వారి చర్చలు తాను కూడా వినడం, సాహితీ విషయాలను అర్థం చేసుకోవడం అలవాటైంది. కవులు చదివిన కవితలను సుందరాచారి పుస్తకాలుగా ప్రచురించేవారు. అంతేకాక ఆర్థికంగా స్తోమత లేని కవులకు ధన సహాయం అందించి పుస్తకాలను అచ్చువేయించేవారు. ఈ విధంగా రాసినటువంటి యశోధర అనే పద్యకావ్యంలో రచయిత వంగవోలు ఆదిశేష శాస్త్రి గారు పుస్తకదాత గురించి చక్కని పద్యాలు రాశారు. అందులో గోవిందమ్మ గారి గురించి మంచి పద్యాలు రాశారు. ఈ పుస్తకానికి ముందు మాటను శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. గోవిందమ్మకు రేడియోలో సంస్కృత వార్తలు వినడం, ఉగాది కవి సమ్మేళనాలు వినడం అంటే చాలా ఇష్టము. సొంత సంస్థ అయిన శ్రీ అంగలగుదిటి సుందరాచారి చారిటీస్ ద్వారా ప్రతి ఏటా నలుగురికి పురస్కారాలు అందించేవారు. ఆ విధంగా ఆనాటి ప్రసిద్ధ కవుల పద్యాలు పాటలు వినే అవకాశం గోవిందమ్మకు కలిగింది. గోవిందమ్మ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తురాలు. అత్తగారి వద్ద నుండి నేర్చుకున్నటువంటి పాటలతో పాటు ఎన్నో భక్తి పాటలు అద్భుతంగా పాడుతుంది. పెళ్లిళ్లలో పాడే పాటలు, లాలి పాటలు, జోల పాటలు, పిల్లలు పెరిగే క్రమంలో పాడే ప్రతి పాటను చక్కగా పాడుతుంది. వందలాది పాటలు నోటికి గుర్తుండేవి. ఒక పుస్తకంలో కూడా రాసి తాను పెట్టుకున్నది. ఈ కాలం వారికి తెలియని ఎన్నో పాటలు ఆమె గొంతులో వినపడేవి. 1992 సంవత్సరంలో భర్త, అత్తగారు ఇరువురు 6 నెలల తేడాతో మరణించడంతో ఆమె చాలా కుంగిపోయారు. మనవలకు పాతతరం కథలన్నీ చెబుతూ ఉండేది. ఆ కథల్ని విన్న కుమార్తె ఒక పుస్తకంగా తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించింది. పూర్వకాలం నాటి జానపద కథలను టిక్టాంబుర్ర అనే పుస్తకంగా తీసుకువచ్చారు. చాలా మందికి తెలియని ఎన్నో పాత కథలు ఇందులో చేర్చబడ్డాయి. పిల్లల డాక్టర్ అయిన అల్లుడు డాక్టర్ కందేపి ప్రసాదరావు దగ్గరకు వచ్చే చిన్నారి పేషెంట్లకు ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చేవారు. వార్ధక్యంలో సాధారణంగా చాలా మంది తల్లులు బాధపడినట్లుగా తాను బాధపడేది కాదు. పిల్లలు పట్టించుకోవడం లేదనో, నా మాట వినడం లేదనో లాంటి ఫిర్యాదులుండేవి కావు. ఓపిక ఉన్నంతసేపు ఏదో ఒక పుస్తకం చదువుతూ కాలం గడిపేది. అర్థం కాని కవితల గురించి కుమార్తెతో చర్చించేది. కుమార్తె రాణిప్రసాద్ రాసే కవితలంటే అమ్మకు అమితమైన ఇష్టం. కూతురు గొంతులో కవితను వినడం గోవిందమ్మకు అత్యంత ఇష్టమైన అంశం. రామాయణ మహాభారతాలు కూడా కూతుర్ని చదవమని చెప్పి ఇంటి చుట్టుపక్కల వారినందరినీ పిలిచేది. ఇలా రోజు రామాయణ భారత భాగవత పఠనాలు ఇంట్లో జరుగుతూ ఉండేవి. కళ్ళు నొప్పి పుట్టినా, సరిగా కనిపించకపోయినా చేతిలో పుస్తకం మాత్రం ఎప్పుడూ ఉండి తీరాల్సిందే. ఐసీయూలోకి వెళ్లే క్షణం దాకా పుస్తకం చేతిలోనే ఉన్నది. అందుకే ఆమె మరణించాక పుస్తకాలన్నీ కూడా ఆమె సమాధిలో పెట్టించడం జరిగింది. కొన్ని కవి సమ్మేళనాలకు కుమార్తెతో సహా హాజరయ్యేది. గోవిందమ్మ మరణానికి 10 రోజుల ముందొచ్చిన 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకునే జెండాకు వందనం అర్పించింది. ఆమె దేశభక్తికి ఇది పరాకాష్ట. మరణించే 4 రోజుల ముందు దాకా ఆమె చేతిలో పుస్తకం అనుక్షణం ఉండటం ఆశ్చర్యంగా అనిపించేది. 2020 గుండెపోటుతో సిరిసిల్లాలో మరణించింది. ఆమె మరణానంతరం కూతురు రాణిప్రసాద్ ప్రతి నెలమాసికానికి ఒక స్మృతి వ్యాసం రాసింది. అలా 12 నెలల్లో 12 స్మృతి కథనాలు రాసి గోవిందమ్మగారి మొదటి సంవత్సరీకానికి కందేపి రాణిప్రసాద్ తాను రాసిన వ్యాస కథనాలతో పుస్తకం వెలువరించింది. తొలి సంవత్సరీకం నాడే నా జ్ఞాపకాలలో అమ్మ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కీర్తిశేషులు అంగలకిదిటి గోవిందమ్మ స్మారక సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేసి ఆనాడు కవులకు అందించారు. గోవిందమ్మ మరణించాక ఆమె చిత్రపటాన్ని ప్రముఖ చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్ గారు అద్భుతంగా వేసిచ్చారు. ప్రతి సంవత్సరం గోవిందమ్మ మరణించిన తేదీన రాణిప్రసాద్ బొమ్మల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తుంది. మరణానంతరం వచ్చిన జీనియస్ బుక్ ఆఫ్ రికార్డును సిరిసిల్ల కలెక్టర్ శ్రీ అనురాగ జయంతి ద్వారా రాణిప్రసాద్ అందుకున్నారు. అత్తగారింట్లో స్వాతంత్ర్య పూర్వం రోజుల్లో పెళ్లి అయిన తర్వాత అత్తగారింటికి వచ్చిన తర్వాత చదువును కొనసాగించటమనే విషయానికి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు ఆమె మరణానంతరం లభించింది. ధన్యవాదాలండి.
1: ఇంతవరకు మీరు అంగళకుదిటి గోవిందమ్మ గారి గురించి డాక్టర్ కందేపి రాణిప్రసాద్ గారి ప్రసంగాన్ని విన్నారు.

0: దాదాపుగా 6 నెలలుగా ఆనాటి తరం రచయిత్రుల మీద ఈనాటి తరం రచయిత్రులు సమర్పించిన అక్షరనివ్వాలి నీరాజనం కార్యక్రమాన్ని మనకందించారు అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్. ఈ కార్యక్రమాన్ని ఆదరించిన అందరికీ కూడా నమస్కారం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కొరియన్ కనకరాజు సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, థమనేసే సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం.
1: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

0: ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రక్షిత సురేష్ పాడిన పాట అనంత శ్రీరామ్ రచన పెద్ద సినిమా కోసం.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం లంహే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: మీరింతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ది శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

0: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం విశాల్ దద్రాణి, హరిప్రియ పండపాట, భాస్కర భట్ల, రవికుమార్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జనాగ్. స్టూడియో క్లాక్ టైం 6:59 క్రాసెస్ 50 సెకండ్స్ అవుతుంది. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఓరి వారి ఇంకా విడుతున్నారు రా బాలు, ఇక ఎప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని అక్క, ఇక పొద్దు

0: బలగం సినిమా కోసం మంగ్లీ రామ్ మిరియాల భీమ్ సిసిరోలియో కలిసి పాడిన పాట కాసర్ల శ్యామ్, రచన సంగీతం భీమ్ సిసిరోలియో.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052.
2: మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారతీయులు పెద్ద కళలు కనాలని, ముందుండి దేశాన్ని నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ మేధావులు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీని నడిపిస్తున్నప్పుడు భారతీయ సంస్థలు కూడా ప్రపంచాన్ని నడిపించగలవని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శత జయంతి వేడుకల్లో మాట్లాడుతూ మోదీ ఈ మాటలన్నారు. 21వ శతాబ్దపు యువత ఉన్నతాశయ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వారు యూనికార్న్ నిర్మించడంలోనూ, డ్రోన్ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేయడంలోనూ, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలు సృష్టించడంలో చూపుతున్న చొరవను ప్రధానమంత్రి

0: ఎడారు. మునుపటి తరాల కంటే మరింత పెద్ద కలలు కనాలని యువతను కోరిన ప్రధానమంత్రి, ప్రపంచాన్ని నడిపించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని వారికి చెప్పారు.
1: భారత్ కి గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ క్యో నహీ హో సక్తి, హమారీ అకౌంటింగ్ ఫర్మ్, హమారీ లీగల్ ఫర్మ్, హమారీ ఫైనాన్షియల్ ఫర్మ్, ఈ సబ్ గ్లోబల్ లీడర్స్ క్యో నహీ బన్ సక్తి. హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై.
0: భారత్ విధానాల గతిశీలతను, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం హోదాను ఇప్పుడు ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియా యుద్ధం, ప్రపంచ వాణిజ్య అడ్డంకుల మధ్య 7.8% త్రైమాసిక వృద్ధిని సాధించడం మన దేశ అంతర్గత సామర్థ్యాన్ని నిరూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు దేశం నుంచి అగ్రగామి అయిన ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నే హువే దేఖ్ రహీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కి రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు మించగా, దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుందని ఆయన చెప్పారు. 2014-15లో కేవలం 6 నుంచి 700 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కూడా మోదీ చెప్పారు. చిన్న సులభమైన లక్ష్యాలతో నడిచే వ్యక్తిని తాను కానని, దేశం కోసం భారీ లక్ష్యాలు నిర్దేశించడం కోసం, వాటిని సాధించడం కోసం తన మనసు ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తినని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం సిద్ధం చేయడానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికి, సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అసోంలోని గౌహాటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక వర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో మహిళల పెరుగుతున్న విజయాల గురించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, ఇది ఒక స్వాగతించదగిన పరిణామమని, నారీ శక్తికి ప్రతీక అని అభివర్ణించారు.
2: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: Madaka dravyala valla yuvata bhavishyattu debbatintundani, కుటుంబం మద్దతుతో యువజనులు మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక జీవ వైవిధ్యం, సంప్రదాయ పరిజ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసేందుకు స్థానిక స్థాయిలో ప్రణాళికలు అవసరమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. చండీగఢ్లో రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డులు, కేంద్ర పాలిత ప్రాంతాల జీవ వైవిధ్య సమితుల 16వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు స్థానిక సంస్థలకు ప్రణాళిక ఉపకరణాలుగా రూపాంతరం చెందాలని, తద్వారా స్థానికంగా ఉన్న జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానంపైన సమాచారాన్ని ఒకచోట పొందుపరచడం ద్వారా స్థానిక ప్రణాళికలు సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 2023 బయోడైవర్సిటీ అమెండ్మెంట్ చట్టం, జీవ వైవిధ్య నిబంధనలు 2024 వల్ల సవరించిన ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ నిబంధనలను, యంత్రాంగాలను కూడా మార్చుకోవాలని పర్యావరణ మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకా నామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావిస్తూ, భారతదేశం దీర్ఘకాలిక పర్యావరణ నైతికతను అనుసరిస్తోందని చెప్పారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చికిత్స నిమిత్తం 4 వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారని, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరిని డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇంతవరకు 6 వ్యక్తులను భవనం శిథిలాల నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించిన

0: చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ భవనం 40 నుంచి 50 సంవత్సరాల నాటిదని, సంఘటన జరిగినప్పుడు భవనంలోని బేస్మెంట్లో కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 శకటాలతో సహాయ రక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహా సంబంధిత ఏజెన్సీలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు ఆదేశించారు. ప్రభావితమైన ప్రతి ఒక్కరి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్లో భవనం కుప్పకూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవా నుంచి తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్లారు. నిన్న గోవాకు చేరుకున్న అమిత్ షా ఈరోజు హోంమంత్రిత్వ శాఖ సమావేశానికి హాజరై నార్కోటిక్స్పై మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో గోవా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజకమైన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఘర్షణల మధ్య ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రతరమవుతున్నాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాట్లాడుతూ, తమ ఏరోస్పేస్ దళాలు అనేక క్షిపణులతో అమెరికా విమానవాహక నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నౌకలను ఆ నౌకలు గతంలో దాడులు నిర్వహించాయని, ఇరాన్పై నౌకాదళ దిగ్బంధంలో పాల్గొన్నాయని ఐఆర్జీసీ ఆరోపించింది. అంతకు ముందు రోజు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాను ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. కాగా అమెరికా బలగాలు 3 ఇరాన్ ముడి చమురు క్యారియర్లపై దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ నిన్న తెలియజేసింది. చైనాలోని షెన్జన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన హీ జీటింగ్ రెన్ జియాంగ్ యూ దంటపై ఫైనల్ పోర్లో 11-21, 21-13, 21-17 తేడాతో భారత్ జోడి విజయం సాధించింది. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటిసారిగా టైటిల్ను గెలిపించిపెట్టింది. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత్కు టైటిల్ దక్కడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇది మన చట్టం, మానవ హక్కుల పరిరక్షణ చట్టం గురించి అడ్వకేట్ పి అమరేందర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన మానవ హక్కుల పరిరక్షణ చట్టం. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది పూదట్టు

0: అమరేందర్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ అమరేందర్ గారు.
1: నమస్కారం అండి.
0: మానవ హక్కుల పరిరక్షణ చట్టం అనేది ఏ కారణంగా తీసుకొచ్చారు, ఏ ఏ అంశాలకు ఇది వర్తిస్తుందంటారు?
1: మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 దేశంలో మానవ హక్కులను సమర్థవంతంగా పరిరక్షించడం కోసం, వాటి ఉల్లంఘనలపై విచారణ జరపడం, ప్రజల్లో మానవ హక్కులపై అవగాహన పెంచడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
0: మనిషి ఒక సంఘజీవి, సమాజంలో నివసించేటప్పుడు ఏ ఏ రకమైన హక్కులకి భంగం వాటిల్లినట్లయితే ఈ మానవ హక్కుల పరిరక్షణ చట్టం కిందకి వస్తుందంటారు?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్, మానవ హక్కులు అంటే ప్రతి వ్యక్తి మనిషిగా జన్మించినందుకు పొందే ప్రాథమిక హక్కులు, అంటే జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వము, గౌరవంగా జీవించే హక్కు వంటి హక్కులు ఇందులో ముఖ్యమైనవి.
0: ఫండమెంటల్ రైట్స్.
1: ఎస్, మానవ హక్కులు ఏవైనా ఒక మనిషికి సంబంధించిన హక్కులు హరించబడ్డాయని అనుకుంటే, ఆ మనిషి ఈ చట్టం ఇన్వోక్ చేసి చట్ట సంస్థల ద్వారా, దీని నుంచి ఏర్పాటు చేసిబడ్డ సంస్థల ద్వారా తన హక్కులను పరిరక్షించుకో.
0: మామూలుగా ఒక సమస్య వస్తే అటు పోలీస్ స్టేషన్కి వెళ్ళడమో లేదంటే కోర్టుకు వెళ్ళడమో వింటుంటాం.
1: ఎస్,
0: కానీ ఈ చట్టం పరిధిలోకి ఏదైనా సమస్యను తీసుకురావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా కంప్లైంట్ చేయాలి?
1: ఈ చట్టం ముఖ్య ఉద్దేశం మానవ హక్కులను పరిరక్షించడం కాబట్టి దీనికోసం చట్టం ద్వారా కొన్ని సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. అవే నేషనల్ పరంగా అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ పరంగా అయితే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ చట్టంలో ఇంకా ప్రతి జిల్లాకు ఒక హ్యూమన్ రైట్స్ సంస్థను ఏర్పాటు చేయడానికి కూడా వెసులుబాటు ఉందండి.
0: అంటే ప్రతి ఒక్కరూ స్టేటు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్కి వెళ్ళడానికి, దూరాభారాన్ని తగ్గించడానికి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉండే జిల్లా కేంద్రంలో కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి వీలుంటుంది.
1: ఎస్,
0: ఇలా మానవ హక్కులు హరింపబడ్డాయి అని భావించిన వాళ్ళు ఆ బాధితులే కంప్లైంట్ ఇవ్వాలా, లేదంటే వారి తరఫు నుంచి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చంటారా?
1: మానవ హక్కులు ఏవైనా హరించబడ్డాయి అనుకుంటే ఆ వ్యక్తి ఇవ్వటం ద్వారా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. లేదంటే ఇప్పుడు మానవ హక్కులు కొందరికి హరించబడ్డాయని ఒక సంస్థను ఒక వేరే వ్యక్తిలో గమనించి కమిషన్కు ఒక లెటర్ అడ్రస్ చేస్తే వాళ్ళు దాన్ని నిజానిజాలు పరిశీలించి వాళ్ళు ఆ హక్కులు హరించబడ్డాయన్న దాని మీద విచారణ జరిపి న్యాయం చేయవచ్చు. ఒకటి. రెండవది, ఇది డైరెక్ట్గా కంప్లైంట్ పర్సన్ ఇస్తేనే అని కాకుండా వాళ్ళు సోమోటోగా కూడా వాళ్ళంతకు వాళ్ళు సపోజ్ కొన్ని సందర్భాల్లో న్యూస్ పేపర్స్లో దాంట్లో దీంట్లో పబ్లిష్ అవుతుంటాయి పలానా వ్యక్తులు హక్కులు హరించబడ్డాయని, దాని మీద కూడా కమిషన్కి పూర్తి స్థాయి అధికారాలు, సోమోటోగా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసుకుని విచారించవచ్చు.
0: అంటే పత్రికల్లో కానీ వార్తల్లో కానీ వచ్చిన కథనాన్ని కూడా ఆధారం చేసుకుని తమకు తాముగా కేసును స్వీకరించి విచారణ చేపట్టడానికి మానవ హక్కుల కమిషన్కి అధికారం ఉందంటారు?
1: అవునండి.
0: అడ్వకేట్ గారు, సాధారణంగా వింటుంటాము ఈ పోలీస్ స్టేషన్లలో తీసుకువెళ్ళి హింసకు గురి చేశారు అన్నప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళారని పేపర్లో చదువుతూ ఉంటాము. దీనికి ఈ మానవ హక్కుల ఉల్లంఘనకి పోలీస్ స్టేషన్లో జరిగిన వాళ్ళ పట్ల ఉండే హింసకి ఏ రకమైన సంబంధం ఉందంటారు?
1: అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మామూలుగా వాళ్లకు కొన్ని పరిధులు ఉంటాయి, చట్ట ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకునే విచారణ జరిపి యాక్షన్ తీసుకునే వెసులుబాటు వాళ్లకు ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే బాధితులు చాలా వివక్షకు పోలీస్ స్టేషన్లో కూడా గురి కావటం జరుగుతుంది. అట్లాంటి సందర్భాల్లో కొంతమంది మీరు వింటుంటారు అప్పుడప్పుడు లాకప్ డెత్స్ జరిగాయని, లేకపోతే బాగా క్రూయల్గా థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, పలు విధాలుగా మానవ హక్కులు హరించబడ్డాయని న్యూస్ వస్తుంది. అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ మానవ హక్కుల కమిషను దాన్ని పరిశీలించి ఈ విధంగా ఉల్లంఘన జరిగిందని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చు, అధికారుల మీద కూడా చర్య తీసుకోమని చెప్పవచ్చు.
0: మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ లిఖిత రూపకంగానే ఇవ్వచ్చా?
1: అంటే మామూలు సాధారణంగా ఏదైనా విచారణ జరపాలని అనుకుంటే ఖచ్చితంగా ఒక కంప్లైంట్ అన్నది ఫిర్యాదు రూపకంగా ఫైల్ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది, పరిశీలించి అందులో విషయాలు నిర్ధారించుకుని తగిన న్యాయ సదుపాయం కల్పించే వెసులుబాటు ఉంటుంది. సాధారణంగా ఏదన్నా కంప్లైంట్ చేసినప్పుడు, అంటే ఫర్ ఎనీ కంప్లైంట్, ఏదైనా ఒక విధమైన కంప్లైంట్ ఒకరి మీద చేసినప్పుడు దాని

0: దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను మనము ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. డాక్యుమెంటరీగా కానీ, రిటర్న్గా కానీ, ఓరల్గా కానీ కంప్లైంట్కి సంబంధించిన నిర్దిష్ట ఇన్ఫర్మేషన్, దానికి బేసిస్ అంటే ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారన్న విషయాన్ని సాధారణంగా వీళ్ళు బాధితులు ఎవరైతే ఉంటారో, హక్కులు వాళ్ళకి హరించబడ్డాయో వాళ్ళు ప్రొవైడ్ చేస్తే సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.
1: కంప్లైంట్ ఇచ్చారు ఒక బాధితుడు, ఆ కంప్లైంట్ తర్వాత ఏ రకమైన చర్యలు చేపడతారు, అంటే ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ ఎలా ఉంటుందంటారు?
0: ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ అంటే ఇప్పుడు కంప్లైంట్లో ఉన్న విషయాన్ని, దాని సీరియస్ విషయమా, సామాజికంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అన్నది కమిషన్ పరిశీలిస్తుంది. లోతుగా పరిశీలించి దానిపైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. సివిల్ కోర్టులో ఎలాగైతే ప్రొసీజర్స్ ఇది చేస్తారో, వీళ్ళు కూడా అట్లా ప్రొసీజర్స్ ఫాలో అయ్యి బాధితుడికి తగిన న్యాయం చేసే ఇది ఉంటుంది అన్నట్టు.
1: అమరేందర్ గారు, ఒకవేళ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళారు, వాళ్ళ సమస్య చెప్పారు, పూర్వపరాలు విచారించిన తర్వాత సరైన న్యాయం జరగలేదు అని అనిపించినప్పుడు, ఇరుపక్షాలకైనా సరే, అటు బాధితులైనా సరే, అభియోగం మోపబడిన వాళ్ళైనా సరే, తర్వాత వారు ఏ చర్యలు తీసుకొని సరైన న్యాయం పొందవచ్చు అంటారు?
0: అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎన్హెచ్ఆర్సీ కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ న్యాయం చేయలేని పక్షంలో,
1: సరైన న్యాయం లభించలేదు అనే భావన కలిగిన
0: అన్న భావన జరిగినప్పుడు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, హైకోర్టు ఎలాగో ఉంది. బాధితులు న్యాయం జరగకపోతే వాళ్ళ రైట్స్ పరిరక్షణ కోసం వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అవ్వచ్చు,
1: అపీల్ వేయచ్చు. అంటే ఈ జడ్జిమెంట్ని ఆధారం చేసుకుని నాకు సరైన న్యాయం జరగలేదు అని హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ ఆశ్రయించవచ్చు అంటారు.
0: అంటే ఇక్కడ స్టేట్ పరంగా ఏదన్నా స్టేట్ విషయమైతే అక్కడ కాన్స్టిట్యూషనల్ కోర్టు హైకోర్టు కాబట్టి బాధితులు హైకోర్టును ఆశ్రయించవచ్చు.
1: అడ్వకేట్ గారు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప అని మహాకవి అన్నట్టు, సైలెంట్ సఫరింగ్, అంటే ఎవరైనా మన పట్ల దుశ్చర్య చేసి మన మానవ హక్కులు హరింపబడుతున్నాయని తెలిసినప్పుడు ఊరుకొని సహించుకోవడం ఎంత తప్పో, పోరాడకుండా ఉండడం కూడా అంతే తప్పు అని అంటుంటారు. సామాన్య ప్రజలు, అటు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, గిరి ప్రాంతాలు కావచ్చు, అన్ని వసతులకు కొంచెం దూరంగా ఉండే వాళ్ళ పట్ల కూడా కొన్ని కొన్ని ఈ దాస్తీకాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏం చేయాలి అని మీరు సలహా ఇస్తారు?
0: ప్రతి వ్యక్తి తన హక్కులను తెలుసుకోవడంతో పాటు ఇతరుల హక్కులను కూడా గౌరవించాలి. మానవ హక్కులు కేవలం పుస్తకాల్లో ఉండే అంశాలు కావు. ప్రతి మనిషి గౌరవంగా, స్వేచ్ఛగా మరియు భద్రంగా జీవించేలా చేయటమే మానవ హక్కుల అసలు లక్షణం. ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కల్పించడం, విద్య మరియు పరిశోధనలను ప్రోత్సహించడం కూడా మానవ హక్కుల కమిషన్ యొక్క ముఖ్యమైన విధుల్లో భాగం. కాబట్టి అవేర్నెస్, అవగాహన కల్పించటం, హక్కులను పరిరక్షించుకోవటం ఎలానో తెలపటం, దానికి సామాన్య ప్రజలకు అందుబాటులో తేవటం, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయవలసిన అంశాలు. దానివల్ల ప్రజలకు న్యాయం చేకూరుతుంది.
1: తెలియకుండా ఉండడము, ఇగ్నోరెన్స్ ఈజ్ నో ఆన్సర్. ఖచ్చితంగా మన హక్కుల గురించి మనం సరైన అవగాహన కల్పించుకొని దానికి తగ్గట్టుగా సరైన కోర్టును కానీ కమిషన్ని కానీ ఆశ్రయించి మానవ హక్కుల పరిరక్షణ కేవలం ఒక ప్రభుత్వ బాధ్యతే కాదు, సమాజంలో అందరి బాధ్యత అంటారు.
0: అవునండి, ప్రతి ఒక్కరూ ఈ మానవ హక్కులను పరిరక్షించుకోవటం కోసం వాళ్ళకుండే రైట్స్ ఏంటివి అన్నది బేసికల్గా తెలుసుకోవాలి. ఆ రైట్స్ తెలుసుకుని వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, కమిషన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి తగ్గ న్యాయం ఎలా జరుగుతుందన్నది తెలుసుకొని ముందరికెళ్తే బాగుంటుంది. ఈ హక్కుల పరిరక్షణ అన్నది ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది కాబట్టి అందరూ సోషల్గా, సామాజికంగా దీని పట్ల అవగాహన పెంచుకుని ఎలా సాల్వ్ చేసుకుంటారు అనే విషయాన్ని వాళ్ళు క్రోడీకరించుకుని దీని మీద ముందరికెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ గారు, నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.

0: మీరింతవరకు ఇది మన చట్టం మానవ హక్కుల పరిరక్షణ చట్టం గురించి అడ్వకేట్ పి అమరేందర్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో

0: ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్యాట్లో టైం ఇప్పుడే 7:30 క్రాస్ అయింది. ఆల్ టైమ్ హిట్స్ వింటారు. ఆల్ టైమ్ హిట్స్లో ఈరోజు మనం ఒక సినిమా గురించి మాట్లాడుకుని ఆ సినిమాలో పాటలు కూడా వినాలి. డెఫినెట్గా అమ్మ రాసుకోవడానికి పలకిచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు, అయినా నువ్వు నాకు నచ్చావు. ఈ డైలాగ్ వింటే చాలు ముందు మనకు నవ్వు వస్తుంది. ఆ తర్వాత వెంటనే గుర్తొచ్చేది ఒకటే, నువ్వు నాకు నచ్చావు అనే సినిమా. ఆ సినిమాలో డైలాగ్స్ గురించి చెప్పాలంటే మన డైలీ లైఫ్లో మన మాటలైపోయిన డైలాగ్స్ అవి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ అడుగుతాడు ఓ సందర్భంలో ఆఫీస్ ఎలా ఉంది అంటే వెంకటేష్ ఇచ్చే సమాధానం ఒక అమ్మాయి బాగుంది సార్ అని. అదే సినిమాలో ఇంకో సీన్లో సునీల్ చాలా సీరియస్గా ఎమోషనల్ అయిపోయి మీరు ఏదో ఒకరోజు కలెక్టర్ అవుతారు బాబు అంటే వెంకీ క్యారెక్టర్ వీడేంటి నాకంటే ఎమోషనల్ అయ్యాడు అంటాడు. నేను జస్ట్ విస్కీనే అడిగాను పింకీ, దుర్మార్గులు అందులో కూల్ డ్రింక్స్ కలిపారు అని ఇంకో సందర్భంలో పింకీ అనే క్యారెక్టర్తో వెంకీ చెప్తాడు. మనకు గుర్తొచ్చేది ఆ సీన్ మాత్రమే కాదు, ఈ డైలాగ్ని మన ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఇమిటేట్ చేసిన సందర్భం కూడా మనందరికీ గుర్తొస్తుంది. ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది అనే మాట ఇప్పటికీ ఎన్నిసార్లు ఎంతమంది యూజ్ చేస్తుంటారో లెక్కే లేదు. ఈ డైలాగ్స్కి అసలు కాలం చెల్లలేదు, నిన్నో మొన్నో విన్నట్టున్నాయి. అలాంటి డైలాగ్స్, అలాంటి పాత్రలు, అలాంటి కామెడీ ఇవన్నీ కలిసి వచ్చిన సినిమా

వెంకటేష్ ఆర్తి అగర్వాల్ జంటగా కె విజయభాస్కర్ డైరెక్షన్లో స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో కోటి సంగీతంలో థియేటర్లోకి వచ్చిన నువ్వు నాకు నచ్చావు సరిగ్గా ఈరోజుకి 25 ఏళ్ళు అయింది. అంటే ఒక తరం పెరిగిపోయేంత కాలం. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ సినిమా మాత్రం మన జ్ఞాపకాల్లో ఇప్పటికీ కొత్తగానే ఉంది. ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత బోర్గా ఉన్నా ఆ సినిమాలో ఒక్క సీన్ చూస్తే చాలు తెలుగు ప్రేక్షకులకి నిజంగా ఇదొక స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు. అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత, నేను హనుమంతుడిని అని బంతి చెప్పే క్యారెక్టర్లో అంత సీరియగా బంతి పోలికి చెప్తుంటే వెంటనే వెంకీ అవుట్ ఆఫ్ లంక అని ఇచ్చే కౌంటర్, ఒక చిన్న చూపు, ఒక చిన్న ఎక్స్ప్రెషన్, ఒక చిన్న విరామం, చివరిలో ఒక మాట, థియేటర్లో నవ్వులే నవ్వులు. నవ్వుల మధ్యలోనే చాలా సింపుల్గా కొన్ని విషయాలు కూడా ఉంటాయి. మనుషులు పుట్టాక సాంప్రదాయాలు పుట్టాయి, కానీ సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. ఎంత సింపుల్గా చెప్పిన మాట కదా ఇది, కానీ చాలా బలమైన ఆలోచన. త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఆ సంవత్సరం బెస్ట్ డైలాగ్ రైటర్గా నంది అవార్డు రావడం మాత్రం యాదృచ్ఛికమైతే కాదు. ఇప్పటికీ టీవీలో సినిమా వస్తే ఛానల్ మార్చాం, సోషల్ మీడియాలో ఏదైనా సీన్ కనిపిస్తే స్క్రోల్ ఆపేస్తాం, డైలాగ్ మొదలైతే మిగతా డైలాగ్ మనమే ముందుగా చెప్పేస్తాం. ఇదే కదా ఒక సినిమాకి దక్కే అసలైన విజయం. కాలం మారింది, టెక్నాలజీ మారింది, మన జీవితాలు మారాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం అలాగే ఉండిపోతాయి. హలో నువ్వు నాకు నచ్చావు, నిన్న నచ్చావు, 25 ఏళ్ల క్రితం నచ్చావు, ఇప్పటికీ నచ్చావు, ఇక ముందు కూడా నచ్చుతూనే ఉంటావు. బికాజ్ దిస్ మూవీ ఈజ్ నాట్ జస్ట్ ఏ మూవీ, దిస్ ఈజ్ ఏ ఫీలింగ్ కాల్డ్ నువ్వు నాకు నచ్చావు. ఆ సినిమా నుంచి ఆల్ టైమ్ హిట్స్లో ఒక మంచి పాట విందాం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఒక్కసారి ఊహించుకోండి, చుట్టూ కొండలు, చల్లటి గాలి, పక్కనే సెలయేరు. ఆ గాలి కాస్త వేగంగా వచ్చి మనసుని తాకితే, అదే ఫీలింగ్ని పాటగా మార్చేస్తే ఇప్పుడు ఆల్ టైమ్ హిట్స్లో మనం వినబోయే ఈ పాట 1989లో వచ్చిన చిరంజీవి యాక్ట్ చేసిన లంకేశ్వరుడు అనే సినిమా నుంచి. ఈ పాట వినగానే ఒక స్పెషల్ హుషారు వస్తుంది. ఈ పాటకు సంగీతం రాజ్కోటి, సాహిత్యం దాసరి నారాయణరావు, గానం మనో ఎస్ జానకి. ఈ పాటలో దాసరి గారు ప్రేమను నేరుగా చెప్పకుండా నేచర్తో కంపేర్ చేసి చెప్తారు. కొండగాలి వస్తే చల్లదనం మాత్రమే కాదు, అది మనసులో ఏదో తెలియని ఒక ఎమోషన్ని కూడా రేపుతుంది. అందుకే పాట స్టార్ట్ కాగానే ఆ గాలినే ఒక పాత్రగా మార్చేశారు. ఒకవైపు కొండగాలి, మరోవైపు పిల్లగాలి, వాటి వేగాన్ని, స్పర్శను ప్రేమ భావనతో కలిపిన తీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక చిరణాల్లో అయితే కొండలు, వాగులు, మంచు, సెలయేళ్ళు, పూలు, గంధాలు, అంటే ప్రేమను చెప్పడానికి నేచర్లో ఉన్న అందమైన ప్రతి వస్తువుని దాసరి గారు తీసుకొచ్చారు. అదే ఈ పాట సాహిత్యానికి ఉన్న ప్రత్యేకత. మనోగాత్రంలో ఉత్సాహం, ఎస్ జానకి గారి గాత్రంలో మాధుర్యం కలిసినప్పుడు ఎనర్జీ ఇంకో లెవెల్కి వెళ్తుంది. అందుకే ఇది కేవలం ఒక లవ్ సాంగ్ కాదు, ప్రకృతిని ప్రేమకు భాషగా మార్చిన ఒక హుషారైన 80s మెలోడీ. ఇంకెందుకు, ఆ చల్లటి కొండగాలి మీ చెవుల్ని తాగడానికి కూడా సిద్ధంగా ఉంది. విందామా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టూడియో క్లాక్ టైం 7:46 రాసేసి 23 సెకండ్స్ అవుతుంది. నేను మీ ఆర్జే నాగ్. కొన్ని పాటలు వింటే మనం పాట వింటున్నట్టుగా ఉండదు, ఎక్కడో ఒక అందమైన కాలంలోకి వెళ్ళిపోయినట్టుంటుంది. చుట్టూ వెన్నెల, చెవులకు గుసగుసలాడే తెమెర, మనసులో ఒక తెలియని పరవశం, అలాంటి పాటే జానవులే నిరజానవులే. 1991లో వచ్చిన అద్భుతమైన విజువల్ ఫ్యాంటసీ ఆదిత్య 369 సినిమాలోని ఈ పాటకు ఒక స్పెషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కాలాన్ని దాటి ప్రయాణించే కథలో మన తెలుగు సంస్కృతి, కవిత్వం, సంగీతం అన్నీ కలిసిన ప్రపంచాన్ని మన ముందుకు తీసుకొచ్చిన సినిమా అది. ఆ పాటకు సాహిత్యం వీటి సుందరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా, ఇక గానం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జిక్కి ఎస్పీ శైలజ. వేటూరి గారు ప్రేమను సింపుల్గా చెప్పలేదు, వెన్నెలని కళ్ళలోకి తీసుకొచ్చారు, తెమ్మెరని గుసగుసగా మార్చారు, మురళీనాదాన్ని ప్రేమభావంతో కలిపారు. కన్నులలో సరసపు వెన్నెల అనే భావన తీసుకుంటే కళ్ళలో వెన్నెల ఉందంటే అది కేవలం అందం కాదు, అందులో ఒక మౌనమైన ఆహ్వానం ఉంది. సన్నలలో గుసగుస తెమ్మెర, గాలి వీచడం కూడా ఒక సంభాషణ అయిపోయింది. ఇక్కడ వేటూరి గారి సాహిత్యంలోని అందం ఒక చిన్న ప్రకృతి దృశ్యాన్ని తీసుకుని దానికి ప్రేమను, కవిత్వాన్ని, సంగీతాన్ని అద్దడం. ఇక ఇళయరాజా గారి సంగీతం, ఆయన స్వర రచన పాతకాలపు రాజసాన్ని మరోవైపు చిలిపితనాన్ని కలిపి చూపించారు. ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి పాడిన పాట, ఆ పాట పాటే కాదు ఒక కాలయానం, మరి ఆ కాలయానంలోకి మనం కూడా ఒకసారి వెళ్ళొద్దాం. ఈ పాట విట్టు స్టే ట్యూన్డ్.

0: Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad, August 29th nundi September 7th varaku. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharat Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Deshavyaptanga Tayaraina Hastakala Vastulu, Chenata Vastrakala Pradarsana Inka Amakalu. Randi, 150 Paiga Stalls lo Erpatu Chesina Adbhutamaina Hastakalala చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు నాగ్. స్టూడియో క్లాక్ టైం 7:54 క్రాస్ చేసి 23 సెకండ్స్ అవుతుంది. కొన్ని పాటలు మనల్ని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తాయి, కొన్ని పాటలు లవ్లో పడిస్తాయి, కానీ ఇంకొన్ని పాటలు మాత్రం మనల్ని మనమే క్వశ్చన్ చేసుకునేలా చేస్తాయి. అలాంటి పాటే ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం, పెద్ద రకం సినిమాలోని ఈ పాట. పేరు వింటే ఒక పాట అనిపిస్తుంది, కానీ వింటే మాత్రం తరతరాలుగా మనుషుల మధ్య కొనసాగుతున్న పగ, ద్వేషం, దాని మధ్య నలిగిపోయే ప్రేమ గురించి చెప్పే ఒక జీవిత సత్యం. ఈ పాటకు సంగీతం రాజ్కోటి, సాహిత్యం భువనచంద్ర. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, ఎంత చిన్న సెంటెన్స్ కదా ఇది, కానీ ఎంత పెద్ద ప్రశ్న. పగ ఒకసారి మనసులోకి వస్తే అది కేవలం ఇద్దరు పర్సన్స్ మధ్య ఉండదు, తరతరాలకు వెళ్తుంది. ఒక తరం చేసిన తప్పుకు మరో తరం ఎందుకు మూల్యం చెల్లించాలి? అదే ప్రశ్నను భువనచంద్ర గారు పాటగా మలిచారు. ఇంకో చోట, ఒడిలో పెరిగిన చిన్నారిని ఎరగా చీసినదా ద్వేషము అనే భావంతో పగ ఎంత దూరం వెళ్ళగలదో కూడా చూపించారు. ఇక్కడ పాట కేవలం కథలోని పరిస్థితిని చెప్పడం కాదు, మనిషి మనిషిని ప్రేమించడం మర్చిపోతే ఏం జరుగుతుంది అనే ఒక సామాజిక ప్రశ్నను మనం ముందుంచుతోంది. విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు. భువనచంద్ర గారి ఎంత గొప్ప ఉపమానం కదా ఇది. పూదోట అంటే సాధారణంగా అంద, మంట అంటే విధ్వంసం. అందంగా వికసించాల్సిన జీవితాల్లో ద్వేషం అనే మంటలు రగిలితే ఆ మంటలను ఎవరు ఆర్పాలి అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక యేసుదాస్ గారి గాత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన స్వరంలో ఉన్న గంభీరత, ఆ బాధ, ఆ పదాలను పలికే తీరు పాటలోని భావాన్ని ఇంకా డెప్త్గా తీసుకెళ్తాయి. తరతరాలకు పగను అందించకుండా ప్రేమను వారసత్వంగా ఇవ్వాలని చెప్పే ఈ పాట ఇప్పుడు మనందరి కోసం. స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సరస్వత్ ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. సిలికాన్ ఫోటోనిక్స్ రంగంలో ఉన్న అవకాశాలను రాష్ట్రం అందిపుచ్చుకునేలాగా తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్కు దశల వారీ వ్యూహాత్మక రోడ్ మ్యాప్ రూపొందించడంపైన ఇద్దరు ప్రధానంగా చర్చించారు. రేపటి నుంచి జరిగే శాసనసభ శాసనమండలి సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై తమ నాయకుడు చంద్రశేఖరరావు స్పష్టమైన దిశానిర్దేశం చేశారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చెప్పారు. అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సభలో గట్టిగా నిలదీస్తామని చెప్పారు. కేంద్ర పురావస్తు శాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే జగిత్యాల జిల్లా ధర్మాపూర్లోని శ్రీ యోగలక్ష్మీ నరసింహస్వామి ఆలయ విస్తరణ పునర్నిర్మాణ పనులు చేపడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్ పారాడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులతో కలిసి పరిశీలించారు. భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, శాఖల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేస్తూ ప్రాజెక్టును త్వరగా ముందుకు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఈరోజు లోక్భవన్లో మర్యాదపూర్వకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్తో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి బృందం ఈరోజు సిపి కార్యాలయంలో సమావేశమైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నగరంలో జరగనున్న 47వ గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసుల సహకారం కోరింది. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు టీజీ రెడ్కో మొత్తం 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ

కోసం ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల కోసం టెండర్లు ఆహ్వానించింది. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో విజేతంగా నిలిచారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ టైటిల్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో రాబోయే 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాట్లో టైం 8:02:59 అవుతుంది. మస్తి మజా వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఇంట్రెస్టింగ్ విషయాలని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి ట్రెండింగ్ అయ్యే విషయాలన్నింటినీ అండర్స్టాండ్ అయ్యాలని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటిగా మీకోసం కేర్ఫుల్గా ఏర్కొని వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వింత వింత సంగతుల్ని, ఆసక్తిగా అనిపించే వార్తలని డీటెయిల్గా మాట్లాడుకునే మస్తీ మజాలో ఇవాళ కూడా మీకు చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ 30 మినిట్స్లో ఎన్ని వీలైతే అన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. మీరు ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: అందాల రాముడు సినిమా కోసం రాజేష్ శ్రేయా ఘోషాల్ బృందం పాడిన పాట, ఈఎస్ మూర్తి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మస్తి మజ వింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫారెస్ట్ లో అలా వాక్ చేస్తున్నారు అనుకోండి, అంతలో ఒక చిన్న బర్డ్ వచ్చి మీ దగ్గరికి నా వెంట రా అన్నట్టుగా కూత పెడుతుంది అని కూడా అనుకోండి. మీరు దాని వెంట నడుస్తుంటే అది కొంచెం ముందుకు ఎగిరి ఆగుతుంది, మళ్ళీ మిమ్మల్ని పిలుస్తుంది కూతేసి. ఇలా కంటిన్యూ చేస్తూ తీసుకెళ్లి చివరికి ఒక తేనెటీగల గూడు దగ్గర ఆపేస్తుంది. ఇది స్టోరీ కాదు, నేచర్లో నిజంగా కనిపించే ఒక అద్భుతమైన విషయం. ఇలాంటి పక్షి పేరు గ్రేటర్ హనీ గైడ్. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో తేనె కోసం వెళ్లే వేటగాళ్ళకి ఇలాంటి పక్షి ఒకటి తేనెటీగల గూళ్లను ఫైండ్అవుట్ చేయడంలో హెల్ప్ చేస్తుందంట. పక్షి తన నోటితో చేసే స్పెషల్ సౌండ్స్తో ఎగిరే డైరెక్షన్తో మనిషిని ఆ తేనె తిట్ట వైపు నడిపిస్తుంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ పక్షి మనిషికి సేవ చేయడానికి ఇలా చేయడం లేదు, ఇందులో తన స్వార్థం కూడా ఉంది తెలుసా. మనిషి తేనెటీగల గూడు తెరిచి తేనె తీసుకున్నప్పుడు అక్కడ మిగిలే ఆ తేనెటీగల తెట్టే అంటారు కదా, మైనం అని కూడా అంటూ ఉంటారు, దాంతోపాటు లార్వా ఇలాంటివన్నీ హనీ గైడ్ తింటుందంట. అంటే మనిషికి తేనె, పక్షికి ఆహారం, ఇద్దరికి లాభం. ఇలాంటి మనిషి హనీ గైడ్ సహకారం నిజంగా ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో తెలుసా. టాంజానియాలోని హడ్జా తేనె వేటగాళ్లపై జరిగిన ఒక స్టడీలో తెలిసిన విషయం ఏంటంటే, హనీ గైడ్ హెల్ప్తో తేనెటీగల గూళ్ళు దొరికే అవకాశం 560% పెరిగిందంట. అంటే అడవిలో ఒక చిన్న పక్షి దారి చూపించడం కాదు, మనిషి ఆహారం సంపాదించే అవకాశాన్ని ఎన్నో రెట్లు పెంచుతోంది. మనిషికి తేనె దొరికింది, పక్షికి ఆహారం దొరికింది. అడవిలో ఒక చిన్న పక్షి మనిషికి గైడ్గా మారి తనకు జీవనాధారం సంపాదించుకుంటుంది. ఇదే కదా మ్యాజిక్ ఆఫ్ ద నేచర్ అంటే. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: సైనికుడి సినిమా కోసం హరిహరన్ చిత్ర పాడిన వండర్ఫుల్ ట్రాక్ విన్నారు వేటూరి సుందరరామూర్తి రచన హరి జైరా సంగీతం.
1: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM స్టూడెంట్ డాక్టర్ టైం 8:16 ప్రాసెస్ 6 సెకండ్స్ అవుతుంది. మస్తి మజా వింటున్నారు. నేను మీ ఆచార్యనా. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే ఒక మెడిసిన్ అది యూజ్ చేయాలంటే మంత్లీ 2.8 lakhs స్పెండ్ చేయాల్సిందే. అంత డబ్బు పెట్టి మందు కొనుగోలుగే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. కానీ అదే మందు నెలకి తక్కువ కాస్ట్కి దొరికితే అలా జరుగుతుందా? మన దేశంలో నిజంగా అలా జరిగిన ఒక గొప్ప ఇన్సిడెంట్ అయితే ఉంది. ఒక మహానుభావుడి దయ వల్ల అది సాధ్యమైంది. ఆయన గురించి చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు ఈ స్టోరీ వల్ల. అసలు స్టోరీలోకి వెళ్తే 2012లో బేయర్ కంపెనీకి చెందిన నెక్సావర్ అనే ఒక మందు డోస్ ఒక డోస్ కాస్ట్ 2.8 lakhs ఉండేదంట. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ కాలేయం, కిడ్నీ క్యాన్సర్ లాంటి చాలా ఇంటెన్సివ్ డిసీజెస్కి మాత్రమే యూజ్ అవుతుంది. అప్పుడు భారత పేటెంట్ ఆఫీస్లో PH కురియన్ అనే ఒక గొప్ప

వ్యక్తి తీసుకున్న ఒక ఇంపార్టెంట్ డెసిషన్ హిస్టరీలో అట్ట నిలిచిపోయింది. భారతదేశంలో ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ టైం ఈ మందుకు కంపల్సరీ లైసెన్స్ ఇచ్చారు. అంటే పేటెంట్ ఉన్నా ప్రజలకు మందు అందుబాటులో ఉండేలా ఇంకో ఇండియన్ కంపెనీ ఈ మందు జనరిక్ వెర్షన్ని తయారు చేసి సేల్ చేయడానికి అనుమతి ఇచ్చేశారనమాట. దానివల్ల 2.8 లాక్స్ ఉండే ఈ మెడిసిన్ జస్ట్ 8,800 రూపీస్కి వచ్చేసింది. అంటే ధరలో దాదాపు 97% డిస్కౌంట్ అనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లైసెన్స్లో భాగంగా నాట్కో అవసరమైన కనీసం 600 మంది రోగులకు ప్రతి సంవత్సరం ఫ్రీగా ఈ మందు ఇవ్వాల్సిందే. అలాగే అమ్మకాలపై ఆ కంపెనీకి రాయల్టీ కూడా చెల్లించాల్సి వచ్చింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఒక్కటే, పేటెంట్ అనేది ఆవిష్కరణకు గౌరవం కావచ్చు, కానీ ప్రాణాలను కాపాడే మందు సామాన్యుడికి అందకపోతే ఎలా? సో ఈ కథలో అసలు హీరో మందు కాదు, పిహెచ్ కురియన్ అనే ఒక గ్రేట్ ఆఫీసర్ తీసుకున్న ప్రజా ప్రయోజన నిర్ణయం, అదే హీరో. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: వాణి సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మస్తీ మజా వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. మనమంతా డైలీ నైట్ ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు కనిపిస్తాయి మనకు, కానీ ఆ నక్షత్రాల వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం కొంతమంది చదువుతారు. అలాంటి ఇండియన్ సైంటిస్ట్లో ఒకరు ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్గా ఉన్న ఆమె నక్షత్రాలు, స్టార్ క్లస్టర్స్, గెలాక్సీస్, అతినీల లోహిత కాంతిపై ఎన్నో ఏళ్ళుగా రీసెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా అస్ట్రోసాట్ మిషన్లోని అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ యూవీఐటికి ఆమె చేసిన కృషి చాలా చాలా ఇంపార్టెంట్. అంతరిక్షం నుంచి అతినీల లోహిత కాంతిని పరిశీలించడంలో ఈ యూవీఐటి చాలా చాలా యూజ్ అవుతుంది. దానివల్ల ఆమెకు ఇప్పుడు దొరికిన గౌరవం ఏంటంటే కోస్పార్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంతరిక్ష పరిశోధనకు విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు అందించే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గౌరవం ఇది. ఈ మెడల్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. అంతకుముందు యుఆర్ రావు, గుర్బాక్స్ సింగ్ లఖీనా, అనిల్ భరద్వాజ్ తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న 4 భారతీయ సైంటిస్ట్. భారతీయ శాస్త్రవేత్త ఆమె. ఒక సాధారణ మనిషి ఆకాశం వైపు చూస్తే ఎంత అందంగా ఉన్నాయి నక్షత్రాలు అనుకుంటాడు, కానీ ఒక శాస్త్రవేత్త చూస్తే ఆ నక్షత్రాల కథ ఏంటి అని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ భారతదేశం పేరు అంతరిక్ష పరిశోధనలో మరోసారి గర్వంగా వినిపించిన మహిళ ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారికి డెఫినెట్గా మనంతా కంగ్రాట్స్ చెప్పాల్సిందే. ఆకాశం హద్దు కాదు, దాన్ని అర్థం చేసుకోవాలనే ఆలోచనకు హద్దులు లేవని ఆమె ప్రూవ్ చేశారు.

0: వాన సినిమా కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాట, కమలాకర్ సంగీతం, గానం రంజిత్.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పాటలు పాడడమే కాదు, వాటిని వింటూ ఎంజాయ్ చేయడం కూడా ఒక ఆర్టే. అయితే ఆ పాట వెనకుండే సంగీతం ఏంటి, సాహిత్యం ఎలా పుట్టింది, ఎవరి గొంతులో ఆ పాటలకి ప్రాణం వచ్చింది, ఇవన్నీ తెలుసుకుంటూ వింటే ఆ పాట మనకు ఇంకా కొత్తగా ఇంకా అందంగా అనిపిస్తుంది కదా. అలాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ను మీ ముందుకు తీసుకొస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రాం ఏకచిత్ర గీతాలు. ఈరోజు మనం వినబోయేది ఆవకాయ బిర్యానీ. ఈ సినిమాలోని పాటలు పేరే కాదు, సాంగ్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. ఆల్బంలోని అన్ని పాటలకు వనమాలి గారే సాహిత్యం అందించారు, సంగీతం మణికాంత్ కద్రి. ఆలస్యం చేయకుండా ఒక పాట అయితే విందాం, తర్వాత ఆ పాట విశేషాలు, ఆ తర్వాత వచ్చే పాటల విశేషాలు కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఏకచిత్ర గీతాలు వింటున్నారు. నన్ను చూపగల అర్థం, మనల్ని మనం చూసుకోవడానికి అర్థం అవసరం, కానీ మనసులో దాగున్న మనిషిని చూడటానికి అర్థం పనికిరాదు. మళ్ళీ ఒక మనిషే కావాలి. అలాంటి భావనను ప్రేమగా చాలా సెన్సిటివ్గా పలికించే పాటే మీరు ఇంతవరకు విన్న నన్ను చూపగల అర్థం, ఆవకాయ బిర్యానీ సినిమా నుంచి. ఈ సినిమా అంటే కేవలం ఒక ఇద్దరు లవర్స్ స్టోరీ కాదు, రెండు వేర్వేరు సంస్కృతులు, రెండు వేర్వేరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, కానీ ఒకే మనసు. అందుకే ఈ పాటలో ప్రేమ అంటే నువ్వు నాది అనే స్వాధీనం కాదు, నాలో నాకు తెలియని నన్ను నువ్వు చూపించావు అనే ఒక ఎమోషన్. ఇదే వనమాలి గారి సాహిత్యంలోని అందం. ప్రేమను పెద్ద పెద్ద పదాలతో చెప్పకుండా అర్థం, చూపు, మనసు, అనుభూతి లాంటి సహజమైన ప్రతీకలతో మనకు మనమే అర్థమయ్యేలా చెప్తారు. మణికాంత్ కద్రి ఈ పాటకు ఆయన ఇచ్చిన ట్యూన్లో ఒక ప్రత్యేకమైన నడకుంటుంది. కార్తీక్ గొంతులోని యూత్ఫుల్ వామ్, శ్వేతామోహన్ గొంతులోని మృదుత్వం కలిసినప్పుడు ఇద్దరూ పాడుతున్నారన్న విషయం కంటే ఇద్దరు మాట్లాడుతున్నారనిపిస్తుంది. మణికాంత్ కద్రికి ఇది తెలుగులో ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చిన సినిమా. ఆయనకు ఈ ఛాన్స్ కథ నచ్చడం వల్ల వచ్చింది. అనీష్ కురువిల్లా ఇచ్చిన స్క్రిప్ట్ను ఒకే రోజులో చదివేసి కథ తనను బాగా అట్రాక్ట్ చేసిందని మణికాంత్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. వాణిజ్య ఫార్ములా కంటే సహజమైన కథ కావడమే తనకు నచ్చిందని ఆయన అన్నారు. అందుకే ఈ పాట వింటుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. కొన్ని ప్రేమలు మన జీవితంలోకి వచ్చి మనల్ని మార్చవు, మనలో ఎప్పటినుంచో ఉన్న మనల్ని మనకే పరిచయం చేస్తాయి. అదే నన్ను చూపగల అర్థం అనే పాటకున్న అందం. మిగిలిన పాటల గురించి కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్

0: 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. స్టూడియో క్లాక్లో టైం 8:38 క్రాస్ చేసి 28 సెకండ్స్ అవుతుంది. హీరో అంటే ఎవరు? గుర్రం మీద వచ్చేవాడా, కత్తి పట్టుకొని పోరాడేవాడా, లేదా తన ప్రేమ కోసం, తన మనసు కోసం, తన నిజం కోసం నిలబడగలిగినవాడా? వీరుడైన ఈ పాట ఆ ప్రశ్నను చాలా అందంగా అడిగే పాట. ఆవకాయ బిర్యానీ కథలో ప్రేమ ఒక సింపుల్ రొమాన్స్ కాదు. అక్బర్, లక్ష్మి రెండు వేర్వేరు మతాలు, రెండు వేర్వేరు కుటుంబ విలువలు, కానీ ప్రేమ ముందు వాళ్ళిద్దరూ ఒకరినొకరు వేరే వాళ్లుగా కాకుండా మనుషులుగా చూడడం స్టార్ట్ చేస్తారు. అందుకే ఈ పాటలో వీరుడు అనే పదానికి మరో అర్థం వస్తుంది. ఎదుటివారిని జయించడం వీరత్వం కాదు, వాళ్లను అర్థం చేసుకోవడం కూడా వీరత్వమే. వనమాలి గారి సాహిత్యంలో ఈ భావం చాలా చక్కగా కనిపిస్తుంది. శ్రేయా ఘోషాల్ అండ్ కార్తీక్ పాడారు ఈ పాట. ఇద్దరు స్వరాలు కలిసినప్పుడు పాటకు ఒక స్వభావం వస్తుంది. రెండు మనసుల మధ్య జరుగుతున్న కన్వర్జేషన్ అనిపిస్తుంది. మణికాంత్ కద్రి ప్రత్యేకత ఇక్కడ ఇంకా స్పెషల్గా కనిపిస్తుంది. యాక్చువల్గా మణికాంత్ కద్రి గారి తండ్రి గారు కద్రి గోపాలనాథ్ భారతదేశంలోని ప్రముఖ సాక్సోఫోన్ కళాకారులలో ఒకరు. కానీ మణికాంత్ మాత్రం తండ్రి దారిని అనుసరించి సాక్సోఫోన్ కళాకారుడిగా కాకుండా తనదైన న్యూ ఏజ్ కంపోజర్గా ఎదగాలని ఎంచుకున్నారు. మెలోడీని ఆధునిక సంగీతంతో కలపడం ఆయన స్పెషల్ ఏమో అనిపిస్తుంది. ఈ సినిమాలో పాటలు వింటుంటే మణికాంత్ కద్రి స్వయంగా ఆయన తండ్రి గురించి ఒక మాట చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో. సంగీతానికి కులం లేదు, మతం లేదు, అది అందరిది. ఆ మాట ఆవకాయ బిర్యానీ సినిమాకి సరిపోయే మాట కదా. రెండు సంస్కృతులు కలిస్తే అది ఘర్షణ కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది బిర్యానీలా అద్భుతమైన కలయికగా కూడా అనిపించవచ్చు. అదే ఈ సినిమా పేరులోని అసలు తత్వం. ఇప్పుడు వినేద్దాం వీరుడైన పాట.

ఏ విచిత్ర గీతాలు వింటున్నారు? ఆవకాయ బిర్యానీ సినిమా నుంచి కొన్ని పాటలు మనం వింటాం, కొన్ని పాటలు మనల్ని వినిపించుకుంటాయి, కానీ ఇంకొన్ని పాటలు మాత్రం లేచి ఒకసారి చిందేయి అంటాయి. అలాంటి పాటే చిందేసి. ఆవకాయ బిర్యానీ సినిమా నుంచి వచ్చిన ఈ పాట పేరు వినగానే ఒక విషయం అర్థమైపోతుంది. ఇది కూర్చుని ఆస్వాదించే పాట కాదు, బీట్ మొదలైతే బాడీ ఆటోమేటిక్గా మూమెంట్లోకి వెళ్లే పాట. ఈ పాటలో అసలు మ్యాజిక్ ఏంటంటే పెద్ద పెద్ద టఫ్ వర్డ్స్ ప్రేమను చెప్పడం కాదు, మన ఇంటి ముందు మన స్ట్రీట్లో మన పండుగలో వినిపించే మాటలతో ఆనందాన్ని పంచడం. చిందేసి అనే పదమే తీసుకోండి, ఇది కేవలం డ్యాన్స్ చేయమనే పిలుపు కాదు, బాధల్ని కాసేపు పక్కన పెట్టి ఉన్న క్షణాన్ని ఎంజాయ్ చేయి అనే పిలుపు. సాహిత్యంలో కనిపించే ఆ చలాకితనం సంగీతంలోని ఆ జోస్తో కలిసిపోయే పాటను ఒక చిన్న సెలబ్రేషన్లా మార్చేస్తుంది. ఇలాంటి పాటలకు సంగీతం కేవలం ట్యూన్ ఇవ్వదు, ఒక వాతావరణాన్ని సృష్టిస్తుంది. బీట్ పడగానే మన కళ్ళ ముందు ఒక పండుగ, చుట్టూ నవ్వులు, మధ్యలో డ్యాన్స్, ఆ సందడిలో మనము కలిసిపోయినట్టే అనిపిస్తుంది. అందుకే ఈ పాటను ఒకసారి వింటే బాగుంది అని చెప్పి వదిలేయలేం, మళ్ళీ వినాలనిపిస్తుంది. మళ్ళీ వినగానే బీట్ పట్టుకుంటుంది, బీట్ పట్టుకుంటే కాలు కదులుతాయి, కాలు కదిలితే ఇక చిందేయాల్సిందే. అందుకే ఈ పాటలోని అసలు ఎనర్జీ, మనసు కాస్త డల్గా ఉందా, రోజంతా పనులతో బోర్ కొట్టిందా, లేదా అసలు కారణమే లేకుండా జోస్ కావాలా, అయితే వాళ్ళని కొంచెం పెంచండి, మనసులకు కాస్త బ్రేకులు వేయండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది చిందేసి, వినేద్దాం, ఎంజాయ్ చేద్దాం. మరి మీరంతా రెడీనా? లెట్స్ చిందేసి.

0: రంజిత్ రాహుల్ నంబియార్ టిప్పు పాడిన పాట అది ఆవకాయ బిర్యానీ సినిమా కోసం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఏకచిత్ర గీతాలు వింటున్నారు. పెళ్లిలో 7 అడుగులు వేస్తారు కదా, కానీ లైఫ్లో ప్రతిరోజు వేసే ప్రతి అడుగు ఒక కొత్త బంధాన్ని నిర్మిస్తుంది. అలాంటి జీవిత ప్రయాణాన్ని ప్రేమగా ఊహించిన పాటే నడిచే 7 అడుగుల్లో అనే పాట. వనమాల గారి సాహిత్యంలో ఇక్కడ ఒక అందమైన ఆలోచన ఉంది. జీవితం అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు, చాలా డబ్బు కాదు, చుట్టూ కనిపించే సంపద కాదు, మనతో కలిసి నడిచే మనిషి ఉంటే చాలు, జీవితమే సంపూర్ణం. 7 అడుగులు అనే భావనను ఆయన జస్ట్ పెళ్లి ప్రతీకగా యూజ్ చేయలేదు. అది ఒక జీవిత ప్రయాణం. ఒకరితో ఒకరు నడవడం, ఒకరి కరలకు మరొకరు చోటివ్వడం, చివరికి ఈ ప్రయాణం మనిద్దరిది అని అనిపించడం. అందుకే ఈ పాటలోని భావం చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. గానమాధుర్యం కెఎస్ చిత్ర అండ్ నరేష్ అయ్యర్. మణికాంత్ కద్రి మాత్రం ఈ పాటను ఒక మెలోడీగా కాకుండా సాహిత్యానికి ఊపిరిచ్చేలా ట్యూన్ చేశారు. దర్శకుడు అనీష్ కురువిల్లా కూడా ఈ ఆడియో రిలీజ్ టైంలో మణికాంత్ సంగీతం సినిమాకు ఒక ఆత్మలా పనిచేసిందని చెప్పారు. అంతేకాదు, వనమాలి పూర్తి స్క్రిప్ట్ చదివి పాటలు రాశారని, ఆయన రచనలో గొప్ప పోయిట్రీ ఉందని కూడా పొగిడారు ఆ టైంలో. అంటే ఈ పాటను వింటే ప్రేమికులు ఇద్దరూ కనిపించాలి, కానీ పాట పూర్తయ్యేసరికి మన జీవితంలో మనతో నడిచిన వాళ్ళందరూ గుర్తొస్తారు. అదే నడిచే 7 అడుగుల్లో అనే పాట అసలు మాయ. ఇప్పుడు ఆ మధురమైన ప్రయాణంలోకి వెళ్ళొద్దాం. స్టే ట్యూన్డ్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: ఏకచిత్ర గీతాలు వింటున్నారు. దిస్ ఈజ్ యువర్ ఆర్జన స్టూడియో టాక్టో. టైమ్ 8:55 క్రాసెసి 23 సెకండ్స్ అవుతుంది. ఆవకాయ బిర్యానీ, ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? మామిడికాయ. ఆ మామిడికాయ చుట్టూ మన తెలుగింటి జ్ఞాపకాలు ఎన్ని ఉంటాయి కదా. వేసవి, మామిడికాయలు, ఆవకాయ, ముంగిట్లో సందడి, అదే వాతావరణాన్ని ప్రేమ కథతో కలిపితే మామిడి కొమ్మకి అనే ఈ పాట. అందుకే ఈ పాట చాలా స్పెషల్. వనమాలి గారు ప్రేమను పాశ్చాత్య ఇమాజరీలోకి తీసుకెళ్లలేదు. మామిడి కొమ్మ, కొత్త ఆవకాయ, ముంగిలి, వేసవి, మన ఊరి వాతావరణం, మన ఇంటి భాష, ఇవన్నీ ప్రేమకు మెటాఫోర్స్గా మార్చారు. ఇది కేవలం లవ్ సాంగ్ కాదు, ఒక తెలుగు పల్లె ప్రేమకు స్మెల్ వచ్చే పాట. ఇక ఈ పాటలో ఒక రేర్ థింగ్ ఏంటంటే, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ మణికాంత్ కద్రి స్వయంగా గాయకుడిగా కూడా ఈ పాట పాడారు. ఆయనతో కలిసి సైంధవి పాడారు. ఇది ఆయనకు మరింత పర్సనల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మణికాంత్ కద్రి ఈ సినిమాలో ఫస్ట్ టైం ఒక పాట పాడే ధైర్యం, ఆ ప్రయత్నం చేశారంట. ఆయన మంచి సింగర్ అని అనుకున్నప్పటికీ ఆ ట్రైల్ అయితే వేశారంట. అది విన్నాక మామిడి కొమ్మకి మరింత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. అందుకే మామిడి కొమ్మకు కొత్త చిగురు వస్తే ప్రేమకు కొత్త చిగురు వస్తుంది. ఇదిగో ఆ పల్లె పరిమళం, మీరు కూడా వినండి. స్టే ట్యూన్డ్.

ఏకచిత్ర గీతలు వింటున్నారు. కొన్ని పాటలు సినిమా కోసం వస్తాయి, కొన్ని పాటలు సినిమా అయిపోయిన తర్వాత కూడా మనతో పాటు నడుస్తాయి. అదిగదిగో అలాంటి పాటే. ఇది ఒక పెద్ద సెలబ్రేషన్ కాదు, గట్టిగా చెప్పే ప్రేమ ప్రకటన కూడా కాదు. జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకునే మనసు, ఎదురుగా ఎన్నో ఆశలు, మనసులో ఎన్నో కళలు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియని ప్రయాణం. కానీ ప్రతి మలుపులో ఎవరో ఒకరు మన జ్ఞాపకంగా మిగిలిపోతూనే ఉంటారు. వనమాలి గారి సాహిత్యం ఇక్కడ చాలా ఫిలాసఫికల్గా ఉంటుంది. ప్రేమను మాత్రమే కాదు, జీవితం, ప్రయాణం, కళలు, స్నేహం, గమ్యం ఇవన్నీ ఒకే దారిలో కలుపుతుంది. పాటలో ప్రయాణం అనే భావం పదే పదే వస్తూ ఉంటుంది. అందుకే ఈ పాట విన్నప్పుడు ఇది హీరో గురించి పాడుతున్నాడా, హీరోయిన్ గురించి పాడుతున్నాడా అనే ప్రశ్న కంటే మన గురించి పాడుతున్నాడేమో అనిపిస్తుంది. కార్తీక్ గొంతు.

ఈ పాటకు అద్భుతంగా ఉంటుంది. మణికాంత్ కద్రి ఈ పాటలో తన సంగీతం యొక్క డిఫరెంట్ యాంగిల్ చూపించారని చెప్పొచ్చు. చిందేసి చిన్న పెద్దలో ఎనర్జీ ఇచ్చిన అదే మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ అంతర్ముఖమైన మెలడీ ఇచ్చారు. అంటే ఒక సినిమాలో మూడ్ మారితే మ్యూజిక్ లాంగ్వేజ్ కూడా మారాలి, అది మణికాంత్ కద్రి స్ట్రెంగ్త్. ఈ పాటలో మెలడీ ఒకవైపు, పదాలు మరోవైపు, రెండు కలిసి మనసులో ఒక సినిమా ఆడిస్తాయి. మన జీవితంలో ఎక్కడో వదిలేసిన ఒక కళ, ఎక్కడో ఆగిపోయిన ఒక ప్రయాణం, మనసులో ఇంకా మిగిలిన ఒక మనిషి, అన్నీ ఒక్కసారి గుర్తొస్తాయి. మీకోసం ఇదిగో అదిగదిగో.

0: ఆవకాయ బిర్యానీ పేరే ఒక ఫ్యూజన్. ఆవకాయ మన తెలుగింటి రుచి, బిర్యానీ మరో సంస్కృతికి చెందిన రుచి, రెండింటినీ కలిపితే ఒక కొత్త రుచి. అదే ఈ సినిమా తత్వం, అదే ఈ పాటల తత్వం. పాటల్లో కథ కనిపిస్తుంది, పాత్రలు కనిపిస్తాయి, ఊరు కనిపిస్తుంది, మనుషులు కనిపిస్తారు. ఇదంతా కలిపితే ఆవకాయ బిర్యానీ పాటలు ఒక సౌండ్ ట్రాక్ కాదు, అవి ఒక ఊరి శబ్దాలు, ఒక ప్రేమ కథ గుండె చప్పుడు, రెండు సంస్కృతుల కలయిక. సినిమా విడుదలై సంవత్సరాలు గడిచిన ఒక్కసారి వినగానే మనసు అంటుంది కదా ఆవకాయ బిర్యానీ సినిమా బాగుంటుందని. మరో సినిమా పాటల ప్రయాణంలో రేపటి ఏకచిత్ర గీతాల్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ సలలి

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడెంట్ యాక్ట్ టైం 9:15 క్రాస్ చేసి 10 సెకండ్స్ అవుతుంది. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు.
1: ఇమారత్ మునదిమ్ హో గయి ఇస్ హాదసే మే 3 అఫరాద్ హలాక్ హో గయే ఔర్ 11 అఫరాద్ కో బచా లియా గయా హై. బహుత్ సే అఫరాద్ కే బారే మే అందేషా హై కి యే మల్బే మే దబే రహ గయే హై. బచావ్ కార్వాయి జారీ హై. వజీర్ దాఖిలా అమిత్ షాహ్ నే భారత్ కో 2029 తక్ నశీలే మాద్దో సే పాక్ బనానే కే ఏక 3 సాలా ఖాకే కా ఏలాన్ కియా హై. ఉన్హోనే మన్షియాత్ కే నెట్వర్క్స్ కే ఖాత్మే కే లియే 4 నుకాత్ పర్ ముష్తమిల్ హిక్మతే అమలీ తయ్యార్ కి హై. నాయబ్ సదర్ జమ్హూరియా సి పి రాధా కృష్ణన్ నే నౌజవానో సే జోర్ దేకర్ కహా హై కే వో నశీలే మాద్దో కే గలత్ ఇస్తేమాల్ సే దూర్ రహే ఔర్ ఏక్ సెహత్మంద్ ఔర్ బాఉసూల్ జిందగీ గుజారే. ఉన్హోనే సోషల్ మీడియా కే తామీరీ ఇస్తేమాల్ పర్ జోర్ దియా హై. సైన్స్ ఔర్ టెక్నాలజీ కే వజీర్ జితేంద్ర సింగ్ నే భారత్ కే బఢ్తే హువే స్టార్ట్అప్ ఇకో నిజామ్ కో మెట్రోపోలిటన్ మర్కజో సే ఆగే తక్ వసత్ దేనే కే లియే కహా హై. ఉన్హోనే మజబూత్ తర్ సైన్స్ స్టార్ట్అప్స్ ఔర్ సనఅతి రాబతో పర్ జోర్ దియా హై. ఔర్ బ్యాడ్మింటన్ మే సాత్విక్ సాయిరాజ్ రంకి రెడ్డి ఔర్ చిరాగ్ షెట్టి కీ భారతీ మర్దో కీ డబల్స్ కీ జోడీ నే షెన్జెన్ మే పహలీ బార్ చైనా మాస్టర్స్ కా ఖితాబ్ జీతా హై. ఖబరే తఫసీల్ సే. ఆజ్ దోపహర్ నయీ దిల్లీ కే సత్య నికేతన్ ఇలాకే మే ఏక్ కసీర్ మంజిలా ఇమారత్ మునహదిమ్ హో గయి. ఇస్ హాదసే మే 3 అఫరాద్ హలాక్ హో గయే ఔర్ బహుత్ సే లోగ్ మల్బే మే దబ్ గయే. దిల్లీ కీ వజీరే ఆలా రేఖా గుప్తా నే జాయ్ హాదసా కా దౌరా కర్కే సూరత హాల్ కా జాయజా లియా. ఉన్హోనే నామా నిగారో సే బాత్ కర్తే హువే కహా కి అభీ తక్ 11 అఫరాద్ కో బచా లియా గయా హై. ఉన్హోనే కహా కి యే ఇమారత్ పురానీ థీ ఔర్ ఇస్కీ తజ్దీద్ ఔర్ తామీర్ కా కామ్ జారీ థా. మొహతర్మా గుప్తా నే కహా హై కి ఇస్ హాదసే కే కసూర్వార్ అఫరాద్ కో బక్షా నహీ జాయేగా ఖాహ్ వో ఇమారత్ కా మాలిక్ హో యా కోయి అఫసర్.
2: 11 లోగో కో రెస్క్యూ కియా గయా హై జో భీ వ్యక్తి ఇస్కే

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినువీధిలో పలకరించే అలనాటి సినీ గేయ పరిమళానికై వేచి ఉన్న ఈనాటి మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. అక్షరాల్ని కలిపితే ఒక పాట, ఆ పాటకు ఒక భావం, భావానికి రాగం, రాగానికి తాళం, వీటితో పరవశించి గానం తానుగా రాగం భగవంతునిగా అనుసంధానించుకొని ఎదురుపడిన భగవత్స్వరూపాన్ని ఆనంద బాష్పాలలో కానలేక మనసు కరిగే మధుర గీతంగా ఆలపించిన ఈ పాట పాడనా ప్రభు, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆర్ భద్రిరాజు రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు స్వీయ సంగీత సారథ్యం.

తొలి నాగటి చాలులో విత్తనాలు విత్తే సమయంలో నది అంటే ఏరులో పుట్టిన కాలవ, అదే వాగు. ఏరువాగు అంటే పారే నది. ఆ కాలంలో ఎస్డి బర్మన్ బొంబాయికా బాబు చిత్రంలో దేఖనేమే అనే పాటకు తెలుగు బాణీ వాడుకునేందుకు అనుమతి తీసుకున్నారు అంటారు. వహీదా రెహమాన్ గారిని తెలుగు తెరకు పరిచయం చేసిన పాట ఈ పాట. ఎద్దులను అదిరించి చివర ముళ్ళు ఉన్న కర్రతో కాడి సరిగా ఉండేలా కొఠార తీసుకుని కుడి ఎడమల ఎడ్ల మధ్య కాలు తప్పకుండా నిటారైన గీతలో విత్తు చల్లి తిండి గింజలందించే రైతన్న కోసం ఈ ప్రత్యేక గీతం. పత్రం పుష్పం ఫలం తోయం, ఈ నాలుగింటిని ఇచ్చే ప్రకృతి ఆరాధకుడు రైతుని ఆరాధించే గీతమిది. రోజులు మారాయి చిత్రంలో జిక్కీ పాడిన పాట, కొసరాజు రచన, మాస్టర్ వేణు సంగీతం.

పదబంధాల్ని పాట పల్లవులుగా కలంతో జాలువార్చుగా కవితలలోని కవితల రచయిత గీతం. మనసు మమకారంతో తొణికిసలాడితే కణులు నయగారాలతో మెరిసిపోతాయి. పరిచయం ఉన్నా పలికితే నేరం అన్నట్టు, పలకరించినా పలకని నచ్చలని తిరిగి పెదవి విప్పి పలకమని పాడుతున్న పాట. షావుకారు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, సీనియర్ సముద్రాల గేయం, ఘంటసాల సంగీతం.

రసభావనలకు స్వర ఊపిరులు ఊదిన శ్రవణానందకారక సరసస్వర సల్లాప సంగీత దర్శకుల గీతం. ప్రతి రాత్రికి ఒక పగలుంటుంది, ప్రతి బాధకు ఒక స్వాంతన ఉంటుంది. పగలే లేని రేయిలో వ్యధలతో నిండిన కన్నీటి గాథలతో భాషలని ఊసులని నీటిపై తేలే అలలైతే ఎదురుచూపుల గాథలను గంధర్వగీతిగా స్వరపరిచిన గీతం. మల్లీశ్వరి చిత్రంలో ఘంటసాల భానుమతి, దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన, సాళూరి రాజేశ్వరరావు సంగీతం.

హాస్య శృంగార కరుణాద్భుత శాంతరస దేశ దైవభక్తి నిండిన రసస్ఫోరకమైన రసరమ్య గీతం. ప్రేమ అభివ్యక్తిలో ఎన్నో రకాలు. బాధగా, ప్రేమగా, ఆనందంగా, కొద్దిగా సరదాగా, చివరికి హాస్యంగా, ప్రేమ ఒక గుబులని, గుండెను గడగడలాడిస్తుందని, నీ చిరునవ్వుతోనే చిత్తరువైపోయానని, నీ మురిపంతో నేను మూర్ఛపోతానంటూ, ఇదంతా ఎందుకు గాని, అలా మేడమీదకు వస్తే తూగుటుయ్యాలలో ఊగిపోదాం రమ్మంటూ హాస్యరస స్ఫోరక ప్రేమగీతిక పాతాళభైరవి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పింగళి రచన, ఘంటసాల సంగీతం.

జనరంజక రాగఛాయిల ప్రభావాన్ని చిలికింపచేసి రాగలహరిలో అనురాగఝరిని నింపిన రాగరంజిత గీతం. ఒకసారి అంతే, ఎన్నిసార్లు కోరినా దొరకంది. ఒక్కసారి దొరకగానే ఏం చెయ్యాలో తెలియక అవాక్కైపోతాం. తాను వలచి వరించి మనసును హరించి పిలిచి ఎదురుపడగానే మబ్బుల వెనుక జాబిల్లిలా ముఖము చాటేసి చూపులతో పలకరించి వలపులన్నీ చిలకరించి ఎదుట నిలిచేందుకు మాత్రం జాగుచేసే జవరాలుపై ఈ పాట ఆరభిరాగంలో ఆరంభిస్తే, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పింగళి నాగేంద్రరావు రచన, పెండ్యాళ్ల నాగేశ్వరరావు సంగీతం.

ఒకే గాయకుని గళల్లో మదిని మరిపించిన గీతాలు ఎన్నో అందులో ఈపూట పలకరిస్తున్న ఒకే గాయకుని గీతం. తొలి పరిమళ మధురిమలలుకించే భావనా తరంగాలలో ఆడుకునే గీతి తొలితరం గీతం. అసలే మోహపారవశ్యం, అందులోనూ ప్రణయదాహం, ఉరకలేసే అంతరంగం, ఎదురుగా కావ్య సుమబాల. పరువాల వరాలలో, అలలతీరు నాట్యాలలో, తరగని సరసాల సురసాలలో శ్రీపతి పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తొలినాళ్లలో పాడిన తొలి గేయం అది. శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పివి శ్రీనివాస్, కె రఘురామయ్య, పి సుశీల, వీటూరి రచన, ఎస్పి కోదండపాణి సంగీతం.

ఒకే గాయని స్వరంలో హృదిని మురిపింపచేసిన గీతాలు ఎన్నో. అందులో ఈరోజు పారవస్యంతో ఒకే గాయని గీతం. అలసిసొలసిన మనసుకు ఒక మలయ మారుతం మరులు కలిపి నిద్రపుచ్చుతుంది. మనసు మాత్రం నిద్రపోక వింత కళలు కంటూ ఉంటుంది. ఆ కళలలో తనతో పాటు నిద్రించిన హృదయాన్ని తట్టిలేపి మనసును మేలుకొలుపులు పాడే మధుర గీతంగా మారుతుంది. గుండమ్మ కథ చిత్రంలో పి. సుశీల, పి. నాగేంద్రరావు రచన, ఘంటసాల సంగీతం.

గాయనీ గాయకుల స్వరతంత్రి నాదంతో అజరామర గళాలైన సుమనోహర మధుర యుగళ గీతం. ప్రేమ ఏనాటిదో, దానికంటూ ఒక భాష ఉంటుందని, అది ఇరువురి మనస్సులో సదా సర్వదా హమేషా నిలుస్తుందని, తొలి వయసు రాగానే పరిగెత్తే వలపులో మాగిన పరువాల వన్నె చిన్నెల్లో వలపించి వలచుచోట పాడుకునే యుగళ గీతికిది. అభిమానం చిత్రంలో ఘంటసాల జిక్కి, జూనియర్ సముద్రాల రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

రసప్లావిత సుమధుర గీతాలలో జనజాగృతికై ప్రబోధాన్ని అందించే ఆలోచన రేకెత్తించే ప్రబోధ గీతం. మంచికి చెడుకు, న్యాయానికి అన్యాయానికి, వీటి మధ్య కాదు, మనిషికి హృదయానికి మధ్య పెనుగులాట ఈనాటిది కాదు. ప్రేమలో పడిన కొత్త జంటకైనా, ఓట్ల కోసం తిరిగే నాయకులకైనా, పాపను మూసే తల్లికైనా, పుట్టిన పాప పెరగటంలోనైనా, ఎక్కడ పడితే అక్కడ జీవనం కోసం జీవితంలో ఈ ఆరాటం తప్పదు. తప్పని వాటిని తప్పదని గ్రహించి తప్పు లేకుండా తప్పనిసరిగా చేసుకుపోవటమే తెలివైన పని అని ప్రబోధిస్తున్న గీతం. సంబరాల రాంబాబు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాజశ్రీ రచన, వి కుమార్ సంగీతం.

మదిలో మధురోహలు, ఎదలు అలజడి, ప్రణయ సరస సరాగాల శృంగారభరిత ప్రణయ గీతం. రాగం ఎప్పుడైనా నదీ తరంగాలుగా డోళలూగిస్తుంది. ఆ రాగసుధలు మది ఉయ్యాలలూగిన వారికే ఆ ఆనందం అర్థమవుతుంది. చుట్టూరా పువ్వుల ఘుమఘుమ, సయ్యాటలాడిన చిగురాకు వేసిన కోయిల పాడిన పాటలు, ఇదంతా హృదయం ఊగిన ఆనంద డోలికంటూ అభిమాన చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి. సుశీల పాడిన పాట. శ్రీశ్రీ రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

పక్షుల స్వనాలు, మెత్తని పచ్చిక, విచ్చిన పూలు, గలగలపారే ఏటి నీటి తీపి గాలుల గంధాలతో ప్రకృతి గీతం. తన విరహం నింగిలో పొలకింత, నేలపై శృంగారం, జలధులో మనసు, మమత తరగలపై నురగలపై సయ్యాట, ఊహలు వాహినులుగా, రాధాకృష్ణులుగా, తారాచంద్రులుగా పొదరింట గిలిగింతల ప్రకృతి పులకింతల్లో పాడుకున్న గీతం. ఆస్తులు అంతస్తులలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల, ఆరుద్ర రచన ఎస్పి కోదండపాణి సంగీతం.

పనుల మనలంలో ఒకరోజు వెళ్లిపోయింది. అలసిన శరీరం, సొలసిన కన్నులు, మూతలు పడే శుభరాత్రి గీతం. ఆకాశంలో మౌనంగా జారిపోయే చందమామ మన మనస్సులో ఎన్నో భావాలు రేపుతాడు. ఆ చల్లదనానికి మనసు కరిగిపోయి ముగ్ధ మనోహర గీతిగా రూపుదిద్దుకుని మమతానురాగాల పాటల్ని అందుకుంటుంది. అది మోహన మంత్రమా, మనుషులు కలిసిన మధురోహల విన్యాసమా అని తెలుసుకునే లోపే ఆ శ్రావ్యత మనస్సుకు ప్రశాంతినిస్తుంది, జోలలు పాడుతుంది. జగదేక వీరుని కథ చిత్రంలో ఘంటసాల పి సుశీల, పింగళి రచన, పెండ్యాల సంగీతం.

తెరిచిన కనులు నిదుర పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్లీ మీకు నేను వినపడే వరకు ఉంటాను మరి. ఇక మీ నుంచి సెలవు కోరుతూ చంద్రశేఖర్ మల్లాది నమస్కారం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ, ఇంకా సమగ్ర సమాచారం ఈ అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324-834, 2324-836, 2970-4324, 2970-4735.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ సమగ్ర సమాచారం ఈ అంశంపై

0: ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఐఏఎస్ ఎం శ్రీనివాస్ మహేష్, ఆకాశవాణి వార్త విభాగాధిపతి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324834, 2324836, 2970-4324, 2970-4735. ఈ నెంబర్లకు ఫోన్ చేసి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో పాల్గొని మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు దాటి 20 సెకండ్లు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.